0: పార్టీయా లేక జాతరా?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియోస్వర విశ్రోతలారా, మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 ఈ అలవరసలో, ఈ ఫ్రీక్వెన్సీలో మీకు అందుబాటులో ఉండటమే కాకుండా యాప్ల ద్వారా కూడా మీ చేతిలో ఎల్లప్పుడూ నడయాడే ఈ రేడియో సురభి కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఇక్బాల్తో ఆ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేక కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే, ఇందులో మనము ఆ రోజుల్లోకి వెళ్లిపోతాం. ఆ రోజుల్లో అంటే ఏదైనా కావచ్చు, చిత్రసీమకు సంబంధించిందైతే 1930s లోకి వెళ్ళిపోతాము, లేకపోతే ఏదైనా చరిత్రకి సంబంధించిందైతే దానికి ఒక పరిధి లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాము. సాహిత్యానికి సంబంధించిందైనా, అలాగే ఎలాంటి విషయాలకైనా, సామాజిక ఆర్థిక ఇలాంటి, ముఖ్యంగా మనం ఎక్కువగా అయితే చిత్రసీమకి సంబంధించినది అలా మాట్లాడుతుంటాం కాబట్టి, మనం ఇవాళ కూడా అదే ఓరబడిలో వెళ్ళిపోదాం. స్టూడియోలో నంబర్ 9726361966 మీరు ఫోన్ చేయాల్సినటువంటి నంబర్ ఇది. నాతో మాట్లాడాలన్నా, లేకపోతే శ్రోతలతో, మిగతా శ్రోతలతో మాట్లాడాలన్నా, ఇదే మీకు అనుసంధానమైనటువంటి నంబర్. ఆదివారం అయింది, సాయంత్రం అయింది అంటే అదోలాంటివి. ఇందాక ఇప్పుడు అంజన గారు వెళ్ళిపోయే ముందు చిన్నగా చెప్పాను కదా, అలాంటి వెంగళం పెట్టుకోకుండా మీరు కాఫీ తీసుకుని కూర్చోండి, జాగ్రత్తగా మనము అన్ని విషయాల్ని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఆ రోజులకు వెళ్ళిపోతాం. అలాగే ఇవాళ నేను ఆదాన ప్రదానాలు కూడా మాట్లాడుకుందామేమో, బహుశా పద్యం ఉండకపోవచ్చు ఇవాళ, కానీ చూస్తాను. ఒకవేళ పద్యాన్ని, పద్యభాగంలో పద్యాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నటీమణి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆవిడ ఎవరు అన్నది మీరు గుర్తించాలి, లేకపోతే ఓ పని చేస్తాను, నేను ఒక పాట వినిపించేస్తాను. ఈ పాట విన్న తర్వాత మీకు గుర్తుకొస్తుందేమో చూద్దాం. ఈ నటీమణి ఏ పాట వినిపించాలి అంటే, ఓకే, ఈ పాట వినిపించేస్తాను నేను. మొదటి పాటగా ఈ పాట వినేసి మీరు గుర్తించగలరేమో చూద్దాం. ఏ నటీమణి గురించి మాట్లాడుకుందాం. ఈవిడ ప్రత్యేకతలు ఏమిటి అంటే, బహుభాషా నటి, ఆ రోజుల్లో ఉన్నటువంటి నటి, 10 ఏళ్ల ప్రాయంలో బాల నటిగా ఒక సినిమాలో నటించినటువంటి నటి, 10 ఏళ్ల ప్రాయంలో బాల నటిగా నటించినటువంటి ఆ సినిమాలో అఫ్ కోర్స్ NTR కూడా ఉన్నారు ఆ సినిమా. ఆ తర్వాత కాలంలో NTR తో పాటు జతగా కూడా నటించారు. 70s and 80s లో చాలా పాత్రలు పోషించారు. ఆ తర్వాత కొన్ని పెద్ద పాత్రలు అంటే తల్లి పాత్రలు, వదిన పాత్రలు, అత్తగారి పాత్రలు, ఇలాంటి పాత్రలు అంటే మనం ఇంట్లో తోముకునే పాత్రలు కాదండి, పాత్ర ఇస్ లైక్ యు నో ది క్యారెక్టర్, ఓకే, సరే అలాంటివి. సరే అదంతా ఎందుకని ఇప్పుడు పాట వినిపించేస్తాను. దాన్ని బట్టి ఇంకోటి బహుభాష నటి అన్నాం కదా, ఈవిడకి 3 భాషల్లో నుంచి ఉత్తమ నటిగా కూడా అవార్డులు వచ్చాయి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం కొద్దిగా ఆలోచించండి. ఇదిగో ఈ పాట మనం ముందుగా వినేద్దాం.

0: విన్నారు కదా ఈ పాట. సో ఈ పాట ఆధారం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వారి గురించి. మీకు ఎవరి గురించి మాట్లాడుతున్నది మీకు చూసాయిగా తెలిసిన ఫోన్ చేయాల్సిన నంబర్ 9726361966. ఓకే. సో ఈవిడ గురించి చెప్పాను కదా, మొదటిసారిగా తెర మీద కనిపించింది 10 ఏళ్ల వయసులో. ఆ తర్వాత మళ్ళీ చాలా సినిమాల్లో చెల్లెలి పాత్రలు, హాస్యనటి పాత్రలు అవి పోషించారు. పోషించిన తర్వాత ఒక 3-4-5 సంవత్సరాల తర్వాత తను మలయాళ చిత్రసీమలో అక్కడే అవకాశాలు వచ్చాయి, అక్కడ బాగా షైన్ అయ్యారన్నమాట. అక్కడ షైన్ అయిన తర్వాత అక్కడ ఒక చిత్రానికి తనకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు వచ్చాయి. అయితే అప్పుడు జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డులని హీరోలైతే భరత్ అవార్డు అని, ఆ తర్వాత హీరోయిన్లకైతే ఇంకో పేరు ఉండేది. ఆ పేరు మీకేమైనా గుర్తుందా? గుర్తుంటే చెప్పండి. ఆ పేరుతో ఒక అప్సరస పేరు ఆవిడ, ఆ పేరుతో అవార్డులు ఇచ్చేవాళ్ళు. మీకు గుర్తొస్తే 9726361966 ఫోన్ చేసి చెప్పండి ఆ అవార్డులు ఏమనేవారు అన్నది. కాబట్టి ఈ నటీమణికి మలయాళంలో అలాంటి ఒక చిత్రం ద్వారా అలాంటి అవార్డు, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఈమెలను ప్రతిమను గుర్తించి తెలుగులో పాత్రలు ఇవ్వడం మొదలు పెట్టారన్నమాట. నేనేం చేస్తానంటే ఇంకా మీకు గుర్తుకు రాకపోతే ఇంకో పాట, లేకపోతే ఒక డైలాగ్. మనకు ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారని ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సురేష్ గారు చెప్పండి సార్. ఎక్కడి నుంచి? ఊర్వశి శారద. రైట్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్.
1: రెండు వచ్చేసాయి కదా?
0: కరెక్ట్ గా వచ్చాయి, రెండు వచ్చేసాయి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇంకో కాలర్. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, నేను హేమంత్ అండి.
0: హేమంత్ గారు చెప్పండి సార్.
2: ఊర్వశి.
0: ఓకే. అయితే ఈ నటీ మటి ఎవరి గురించి మాట్లాడుతున్నాం?
2: శారద.
0: వెరీ గుడ్. థ్యాంక్ యూ. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను క్రాంతి అండి.
0: క్రాంతి గారు
3: మీ నైబర్. ఎలా ఉన్నారు అన్న?
0: గుడ్. చెప్పండి క్రాంతి గారు. ఎస్,
3: ఆమె శారద, ఊర్వశి శారద.
0: రైట్. మీరు సినిమాలు చూసారా అవి?
3: చూస్తామన్నా.
0: ఓకే, గుడ్. క్రాంతి గారు, ఎనీ రిక్వెస్ట్ సాంగ్?
3: ఇందాక అంజని గారిని అడిగాము, ఏదైనా పర్వాలేదన్నా.
0: ఓకే, ఏదైనా పర్లేదు. సరే, ఆవిడ ప్రాతలైనా చేశాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సో మనకు ఇంతమంది చెప్పిన తర్వాత మనకు తిరిగేముంది ఊర్వశి సారథి. ఎందుకంటే ఆ కాలంలో ఆ ఊర్వశి అని ఇచ్చేవాళ్ళు ఆ అవార్డుని నటీమణులకి. నటులకైతే భరత్ అవార్డు అనేది ఇచ్చేవాళ్ళు. ఇది ఆవిడకి ఊర్వశి అవార్డు. ఒక ఇంకో ప్రశ్న, ఇప్పుడు శారదకి ఊర్వశి అవార్డు ఏ భాషల్లో వచ్చింది, ఏ సినిమాల్లో వచ్చింది? ఒకటైతే మలయాళం అని చెప్పారు, సినిమా పేరు చెప్పలేదనుకుంటా. ఆ సినిమా పేరు ఏమిటి? అలాగే ఇంకో రెండు భాషల్లో తనకి అవార్డు వచ్చిందండి, అవి ఏ భాషలు అవి తెలిస్తే చెప్పండి. ఇవన్నీ కూడా మన సౌత్ ఇండియన్ కి సంబంధించినటువంటి భాషలే. జస్ట్ ఏ క్విక్ ఇది అన్నమాట. అయితే మనం సౌత్ ఇండియన్ అంటున్నాం కాబట్టి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దట్ ఈస్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్ అండ్ పేస్ట్స్. ఇవన్నీ ఎక్కడ అంటే మనకు ఏ టు బీ లో లభ్యమవుతున్నాయి. పికిల్స్ కూడా అన్నమాట. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్. విజిట్ a2btexas.com ఆర్ కాల్ దెమ్ 214-872-2345. సో ఆ ప్రశ్న అలాగే ఉండింది. మీరు ఈ శారద గారికి ఎన్నిసార్లు ఊర్వశి అవార్డు వచ్చింది? ఒకటైతే మలయాళం అని చెప్పాను, ఆ సినిమా ఏంటి, అలాగే ఇంకో రెండు భాషల్లో వచ్చాయి, అవి ఏమిటి అన్నది. ఈ లోపల నేనేం చేస్తానంటే ఒక పవర్ఫుల్ డైలాగ్, అంటే ఆవిడ హీరోయిన్ పాత్రలు అవే చేశారు కానీ 80s మొదల నుంచి కొన్ని సినిమాల్లో చాలా పవర్ఫుల్ పాత్రలు వేయడం మొదలు పెట్టారు. ఆవిడ చాలా ఇలాంటి శోక పాత్రలు, అలాంటివి కూడా, ప్రియురాలు పాత్రలు ఇలాంటివన్నీ, చెల్లెలి పాత్రలు అవన్నీ ఇంకా అయిపోయాయి. ఆ తర్వాత మంచి హీరోయిన్ పాత్రలు చేశారు, ఆ తర్వాత పవర్ఫుల్ పాత్రలలోకి దిగారు. అలాంటిది ఒక డైలాగ్ నేను వినిపిస్తాను, ఇది ఏ సినిమాలో కూడా గుర్తిస్తే చెప్పండి. అండ్ ఈ ఈ సినిమాలో ఈ హీరోకి ఈవిడ ఈవిడ హీరోయినా లేకపోతే ఎలాంటి రిలేషన్ తో ఉన్నటువంటి పాత్రలు నటించారో చెప్పగలగాలి. ఇదిగోండి ఈ డైలాగ్స్ వినండి.

0: వచ్చిన కూడ తడేవాడు. మా పోలికలతో ఉన్నాడు నీ కొడుక. ఆవేశం జాస్తి, ఆలోచన నాస్తి. తండ్రి గుణమా?
1: భయపడుతున్నావా?
0: భయమా? అది మా రక్తంలోనే లేదు.
1: 20 సంవత్సరాలుగా రక్త సంబంధాన్ని తెంచుకుని బతుకుతున్న రాతి మనిషిది, మమతానురాగాలు తుంచుకున్న కసాయి వాడివి. ఈరోజు వెతుక్కుంటూ నా ఇంటికొచ్చావంటే బెదరి కాదా, గుండె చెదరి కాదా?
0: భోరేశ్వరి, నీకు భయపడి గాని నీతో సలహాలు చెప్పించుకోవడానికి గాని మేమిక్కడికి రాలేదు. వాడు నీ కొడుకే అయితే అదుపులో పెట్టుకోమని చెప్పడానికే వచ్చా. అత్తలాగే బిడ్డను కూడా పోగొట్టుకోవద్దని హెచ్చరించడానికే వచ్చా. ఒక్కసారి జరిగిన చరిత్ర గుర్తుకు తెచ్చు. అది జ్ఞాపకం చేయడానికే వచ్చా. ఆవేశం ఎప్పుడు అన్నం పెట్టదు. నీ జీవితం ఎలాగో నాశనం చేసుకున్నావు. వాడు నీ బిడ్డే అయితే వాడి భవిష్యత్తు పాడు చెయ్యి. నీ సిద్ధాంతాలకు వాడిని బలి చెయ్యి.
2: ఇందులో ఉన్నారు కదా ఆ రెండు గొంతులలో ఒకటి ఆవిడ శారద గారిదే, ఇంకో గొంతు కూడా గుర్తించండి, అది ఏ సినిమాలోది అన్నది కూడా గుర్తించండి. ఆ రెండు పాత్ర ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఆ వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, సో శారద గారు మనం చాలా మాట్లాడాం అనుకుంటా, మనం పనిచేస్తాను, ఒక పాట వేసేస్తాను. ఈ పాట నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొదట అంటే తను చిత్రరంగంలో ప్రవేశించినప్పుడు చాలా చెల్లెలి పాత్రలో హాస్య పాత్రలు నటించారు. ఈ హాస్య పాత్రలో ఉన్నటువంటి ఇది ఒకనొక సినిమాలో హాస్య పాత్ర. ఆ సినిమాలో హీరో మాత్రం నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్. కానీ ఇందులో ఇది ఏ సినిమా, ఈ హాస్య పాత్రలో తన పక్కన నటించినటువంటి ఆ నటుడు ఎవరు? ఈ పాట ద్వారా మీరు చెప్పండి వినేసి.

రైట్, మనకు పాట నడుస్తున్నప్పుడు మధ్యలో మనకు ఆనంద్ గారు ఫోన్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ ఇప్పుడు చెప్పాను కానీ ఆయన చెప్పింది కరెక్ట్ ఆన్సర్, రెండింటికి ఆన్సర్ చేశారు. ఆ డైలాగ్స్ ఉన్నటువంటి సినిమా, ఆ తర్వాత ఇప్పుడు విన్నటువంటి ఆ పాటలో ఉన్న సహ నటుడు నటుడు ఎవరు అన్నది పాటలో, ఈ హాస్య నటిగా నటించినటువంటి సినిమా అది ఎవరు అని అడిగారు. కరెక్ట్ గా చెప్పారు. మీరు ఇంకెవరైనా కూడా ట్రై చేయండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే శారద గారి గురించి ఇంకొన్ని టిడ్బిట్స్, ఏం లేదు, తను బాలనటిగా నటించారు కదా, ఒక 10 ఇయర్స్ ఏజ్ లో ఒక బాలనటిగా ఒక చిన్న సీన్ లో నటిస్తారు, చిన్న ఒక నాటకం ఏదో ఉంటుంది, అది ఏ సినిమా కానీ ఆ సినిమాలో అప్పటికి హీరో ఎన్టీఆర్ గారు అనమాట. అది ఏ సినిమా, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి కానీ ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్, అది ఏ సినిమా? ఓకే చలో, అది చెప్తారేమో చూద్దాం. ఈ లోపల ఇంకో మంచి పాట వినిపిస్తాను. ఈ పాట అంటే మొదట్లో తను చాలా చిన్న పాత్రలు అవి నటించారని చెప్పాను కదా, అలాంటి క్రమంలోనే హీరోయిన్ గా కాకుండా ఇంకో పాత్రలో నటించినటువంటి ఆవిడ కూడా ఇందులో ఇంకో ఇప్పుడు వినిపించబోయే పాత్ర సినిమాలోని హీరో ఎవరు, ఇది ఏ సినిమా, ఇది కూడా

0: vibration knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

రేడియో సర్విక్ పునః స్వాగతం. మీరంతా వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను మీ ఆర్జే ఇక్బాల్. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా శారద గారి గురించి, ఈ గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ జూన్ నెలలోనే 12వ తేదీ అనుకుంటాను తన బర్త్డే ఉండింది. కొద్దిగా మనం తెలుసుకున్నాం. ఈనాటి శ్రోతలకి తన వారికి తెలియకపోతే ఆవిడ అంటే 2000s లో కూడా కొన్ని చిత్రాలు నటించారనుకోండి, కానీ మొదట్లో ఆవిడ ఒక సినిమాలో బాలనటిగా వచ్చారు. ఆ సినిమా ఏమిటి అన్నది అడిగాను, ఇంకా నాకైతే సమాధానం రాలేదు. కానీ మళ్ళీ ఒక చిన్న దానికి ఒక ఆధారం ఇస్తాను. ఆ సినిమా 10 ఏళ్ల వయసులో ఒక చిన్న పాత్ర ద్వారా ఒక సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరో NTR. ఆ సినిమా ఆధారం ఏంటంటే, ఆ సినిమా ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక నాటకం, తెలుగు నాట ఉన్నటువంటి ఆనాటి సామాజిక పరిస్థితులు. అంటే 1800s తర్వాత 1900 ఆ సమయంలో ఉన్నటువంటి ఒక సామాజిక రుగ్మత అనొచ్చు, దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక నవల కాదు సారీ ఒక నాటకం. ఆ నాటకం ఆధారంగా నిర్మించిన ఒక సినిమాలో తను నటించారు. mid-50s లో వచ్చింది ఆ సినిమా. అది ఏమిటి అన్నది అలాగే ఇందాక ఆనంద్ గారు అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది చండశాసనుడు. ఆ చండశాసనుడు ఇంకో ఇంతకు ముందు నేను వినిపించిన డైలాగ్స్ అది. ఆ తర్వాత దివ్వి దివ్వి దివ్విటం, అందులో తనతో పాటు నటించినటువంటి హాస్య నటుడు పద్మనాభం. ఇది మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి విషయాలు. అయితే ఇంకో ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు, అలాగే ఉంది. ఏంటి అంటే ఊర్వశి అవార్డు ఎన్నిసార్లు శారద గారికి వచ్చింది, అది ఏ సినిమాల్లో వచ్చింది, సినిమాల్లో తెలియకపోయినా ఎన్నిసార్లు వచ్చిందని చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, అయితే నేను ఇంకో పాట నేను వినిపించబోతున్నాను. ఆవిడకి మొదటిసారిగా వచ్చినటువంటి ఊర్వశి అదే అవార్డు అయితే మలయాళం సినిమాకి వచ్చింది. ఆ మలయాళం సినిమా పేరేమిటి, ఏమైందంటే ఆ మలయాళం సినిమా ఆ పేరుతో ఆ తర్వాత తెలుగులో కూడా అదే పేరుతో ఒక సినిమా తీశారు శారదతోనే. కానీ ఆ కథ అదే సినిమాకి సంబంధించింది కాదు. నేను వినిపించబోయే ఈ పాట ఏ సినిమాదైతే ఆ సినిమా అంటే మలయాళంలో అవార్డు తెచ్చి పెట్టినటువంటి ఆ సినిమా రీమేక్ చేశారు తెలుగులో. ఆ రీమేక్ లో కూడా ఈవిడ నటించారు. ఆ సినిమా నుంచి ఇప్పుడు మీకు వినిపిస్తాబోతున్నాను ఈ పాట.

0: హలో అండి.
1: హలో అండి, ఇక్బాల్ ఆనంద్ మాట్లాడుతున్నాండి.
0: చెప్పండి ఆనంద్ గారు.
1: అదే ఊరోజు యాదవ్ అవార్డు 3 times వచ్చిందండి.
0: 3 times
1: యాదవ్ గారికి.
0: ఓకే.
1: అండ్ అవార్డు మలయాళ బిట్ అయితే తెలుగులో బలిపీఠం. ఐ థింక్ ఇట్ ద సేమ్ నేమ్ ఐ గెస్.
0: అక్కడ చిన్నగా ఎక్కడ మీరు కాల్ లో ఉన్నారు కానీ కాల్ ఎక్కడ వేసుకుంటున్నారు ఒక్కసారి చూసుకోండి. బలిపీఠం కూడా నటించారు కానీ దానికి దానికి సంబంధం లేదు. నేను వినిపిస్తాను ఈ పాట, జస్ట్ పాస్ చేశాను, వినండి. ఈ పాట అంటే మలయాళంలో అవార్డు తెచ్చి పెట్టిన సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఆ రీమేక్ చేసినటువంటి సినిమాలో కూడా ఈవిడ నటించారు. అందులో నుంచి రిమేక్ చేసిన సినిమా నుంచి ఈ పాట వినిపిస్తాను. కానీ సినిమా పేరు మలయాళం సినిమా పేరు ఒకటి కాదు, ఇది వేరే సినిమా. చూద్దాం
1: తెలుగులో.
0: నేను అంటుంది కరెక్ట్, మలయాళంలో తనకు అవార్డు తెచ్చిపెట్టిన సినిమా పేరుతోనే తెలుగులో ఇంకో సినిమా వచ్చింది. అందులో కూడా సరదా నటించారు కానీ ఆ దానికి దానికి సంబంధం లేదు. కథ పరంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఈ సినిమా పాట.
1: థ్యాంక్
0: యూ. చెప్పగలరేమో.

సమాధానం అయితే నాకు రాలేదండి కరెక్ట్ గా. కానీ ఆనంద్ గారు చెప్పినట్టు ఒక 3 సార్లు ఊరసి అవార్డు అయితే వచ్చింది. 1, 2 సార్లు మలయాళంలో, 1 సారి తెలుగులో వచ్చింది. మొదటిసారిగా ఊరసి అవార్డు వచ్చిన సినిమా పేరు తులాభారం. ఈ తులాభారం సినిమానే తెలుగులో తర్వాత మనుషులు మారాలి అని నిర్మించారు. ఈ మనుషులు మారాలి ఈ సినిమాలో కూడా శారద అదే పాత్రలో నటించారు. ఇందాక మీరు పాపాయి నవ్వాలి ఆ పాట ఆ సినిమా నుంచి. అయితే తులాభారం అదే టైటిల్ తో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తెలుగులో తులాభారం అనే టైటిల్ తో ఇంకో సినిమా నిర్మించారు. అందులో శారద గారు నటించారు. కానీ ఆ తులాభారానికి మలయాళం తులాభారానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ క్రమంలో తర్వాత ఇంకో మలయాళ సినిమానే, నేను 3 సార్లు అన్నాను కదా, ఇంకో మలయాళ సినిమా కూడా తనకు స్వయంవరం అని మలయాళం సినిమా. ఆ సినిమాకి కూడా అవార్డు వచ్చింది, ఊర్వశి అవార్డు. ఆ తర్వాత ఇంకో ఒక తెలుగు సినిమాకి అవార్డు వచ్చింది. ఆ తెలుగు సినిమా ఏది అంటే తెలుగులోనూ మలయాళంలోనూ, మలయాళంలో 2 సార్లు తెలుగులో, 1 సారి ఊర్వశి అవార్డు గెలుచుకున్నటువంటి శారద. ఇంకో విశేషం ఏంటంటే ఊర్వశి అవార్డు తనకి తన పేరుతోనే సినిమా వచ్చింది శారద. మొదటగా మనం విన్నాం కదా పాట, రే పల్లె వీచిన వేచిన ఆ పాట, దట్ ఈస్ టైటిల్ శారద. ఆ తర్వాత నా ప్రశ్న ఏంటంటే ఈ ఊర్వశి అవార్డు ద్వారా తన ఊర్వశి శారద అయింది కదా, ఈ ఊర్వశి అన్న టైటిల్ తో ఏమన్నా సినిమా వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంటే అందులో ప్రత్యేకత ఏమిటి అన్నది ప్రశ్న. చూద్దాం మీలో ఎంతమందికి గుర్తుందో. ఈ లోపల ఏం చేస్తున్నానంటే తను మొదట్లో చాలా చిన్న పాత్రలు ధరించారు కదా, అలాంటి వాటిల్లో ఒకటి ఇద్దరు మిత్రులు. ఈ ఇద్దరు మిత్రుల్లో తను నటించారు, అందులోంచి ఈ పాట.

0: ఆనంద్ గారు, మీరు ఆనేది
1: చెప్పండి సార్.
0: హలో
1: సార్, బ్రేక్ అవుతుందండి వాయిస్.
0: వినిపిస్తుందా? సో చాలా విలువైన సమాచారం చెప్పారు ఆనంద్ గారు, అది మన శ్రోతలందరితో పంచుకుందామని. ముందైతే కరెక్ట్ సమాధానం చెప్పారు, చెప్పండి ఒకసారి శారద గారి ఊర్వశితో ఉన్నటువంటి సంబంధం.
1: ఊర్వశిత మూవీ వచ్చింది, దాంట్లో హైలైట్ వాజ్ సంజీవ్ కుమార్ వాజ్ యాక్టర్ ఇన్ దట్ బాంబే
0: బాలీవుడ్. చాలా మంది శ్రోతలకి తెలియకపోయి ఉండొచ్చు, ఊర్వశి పేరు మీద శారద పేరు మీద సినిమా అంత ముందు వచ్చింది, తర్వాత ఊర్వశి పేరు మీద వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు, శారద సినిమా ఊర్వశి సినిమా, ఈ రెండు కూడా ఒకటే థియేటర్లో హైదరాబాద్ నడిచినాయి, అది ప్రభాత్ థియేటర్. ఆ ప్రభాత్ థియేటర్ కి మన ఆనంద్ గారికి చాలా సంబంధం ఉంది, చెప్పండి ఆనంద్ గారు.
1: Exactly opposite to Prabha Theater, we had a sweet shop by the name Sadanand Mithai Bhandar. It was in Kachiguda. So we ran it for almost from 77 to 84, I guess. So that's why I have a good connection with Prabha, Vengat Ramla, all those theaters around Royal Dilshad.
0: నాస్టాలజీ అదే మనం వాళ్ళతో ఆ రోజులు అంటే ఆ రోజుల్లోకి ఇట్లనే పోతాము. మీరు కూడా వింటున్న శ్రోతలు తప్పకుండా మీకు ఇలాంటి విషయాలు ఉన్నా పంచుకోవచ్చండి, ఇట్లా మిగతా వాళ్ళతో పంచుకుంటే, ఆనందం పంచుకుంటే, మనం ఏదైనా మనం మంచి పంచుకుంటే అది పెంచుకున్నట్టు అవుతుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్
1: గారు.
0: సో ఇదండి శ్రోతలు, ఇక్బాల్తో ఆ రోజుల్లో అంటే దానికి న్యాయం చేకూర్చాలంటే ఆ రోజుల్లో విషయాలు తప్పకుండా మనం ఏదైనా సరే దాన్ని ఇప్పుడు చూడండి. ఆనంద్ గారు శారద సినిమా తర్వాత ఊర్వశి అనగానే తనకు గుర్తుకొచ్చింది, తనకు ఆ థియేటర్లో ఎక్కడ నడిచింది, ఇది ఆ తర్వాత వాళ్ళు నడిపించే బిజినెస్ అని. సో అట్లాగే, సో ఇందాక ఇంకో పాట వినిపించింది కదా, ఇద్దరు మిత్రులు ఇందులో ఏన్నారు అఫ్ కోర్స్. అయితే ఇప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ లో ఫస్ట్ ఒక వినిపించారు కదా మనకు చండశాసనుడు, ఆ చండశాసనంలో శారద గారి పాత్ర ఏమిటి, అందులో ఎన్టీఆర్ డైలాగ్స్ లో ఆవిడ పాత్ర పేరు వస్తుంది మీరు గమనించి ఉంటే. ఆ పాత్ర పేరు యాక్చువల్ గా నేను విన్న తర్వాత, అంటే అప్పుడు సినిమా అప్పుడు మొదటిసారి అప్పుడు చూస్తున్నప్పుడు అది కనెక్ట్ కాలేదు, కానీ ఆ తర్వాత ఇప్పుడు వింటుంటే ఆ పాత్ర పేరు కి ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కి ఒక చిన్న సంబంధం ఉంది, ఏమిటి అన్నది చెప్పాలి. కావాలంటే మళ్ళీ మీరు వినాలంటే వినిపిస్తాను, కానీ ఇంతకు ముందే విని ఉంటే ఆ చండశాసనంలోని ఆవిడ పాత్ర పేరు, ఆ పాత్ర పేరు ఏమిటి. అయితే ఇప్పుడు నేను అది ఆలోచిస్తుండని ఈ లోపల ఇంకో డైలాగ్స్ నేను వినిపిస్తాను. ఇవి కూడా ఒక చెప్పాను కదా 80s లో తర్వాత కొన్ని మంచి పవర్ఫుల్ పాత్రల్లో ఆవిడ రాణించారు అని. అందులో నుంచి ఒక సినిమా, ఇది ఏ సినిమా, ఇందులో హీరో ఎవరు, ఈవిడ ఇందులో ఈవిడ నటించిన ఈ పాత్ర పేరేమిటి, పాత్ర పేరు కాదు పాత్ర ఏది, అంటే వాట్ వాజ్ ది ప్రొఫెషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్.

0: రుద్రయ్య అనే నువ్వు,
1: రుద్రమరాజు అనే నేను.
0: రుద్రయ్య, ఎలియాస్ రుద్రమరాజు అనే నువ్వు, భూషయ్య అనే వ్యక్తిని సెప్టెంబర్ 12వ తారీఖున హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. ఆ హత్య నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా?
1: నేను నేరం చేయలేదు.
0: నువ్వు హత్య చేశావా అని ప్రశ్నిస్తున్నాను.
1: నేను నేరం చేయలేదు అని సవినయంగా జవాబు చెబుతున్నాను.
0: నేరం చేయకపోతే పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు?
1: పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు యువరానర్. అలా అయితే ఒకనాటి ప్రధానమంత్రిని, ఈనాటి ముఖ్యమంత్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
0: ప్రాసిక్యూషన్ వారు విచారణ మొదలు పెట్టచ్చు.
2: ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షిగా సోనాకు తప్పారావుని పిలిపించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
0: గ్రాంటెడ్.
2: చూడయా పరావ్, ఈ ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా నువ్వు చూసావా? ఇప్పుడు చెప్పండి, ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా మీరు చూశారా?
3: విన్నారు కదా ఈ పవర్ఫుల్ డైలాగ్స్. ఇందులో ఇది ఏ సినిమా, ఆ ఇంకో నటుడు ఎవరు, ఆ తర్వాత శారద గారి ఆ పాత్ర ఏమిటి, వాట్ క్యారెక్టర్ వాజ్ దట్, తెలిస్తే 9726361966 కి ఫోన్ చేయండి. మన జీవితం, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఒక చిన్న ఇన్సిడెంట్ తో చేంజ్ అవ్వచ్చండి, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. Did you lost your job or insurance? Then SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance. So they have got you covered everything. Life insurance, SNR Insurance, ni meeru sampradinchavachu. సో ఇందాక రెండు ప్రశ్నలు ఉన్నాయండి. ఇందాక విన్నటువంటి ఆ డైలాగ్స్ ఏ సినిమాకి సంబంధించి ఉండొచ్చు, ఎందుకంటే ఆ డైలాగ్స్ లోనే ఆ సినిమా టైటిల్ కూడా సగం వచ్చేసింది. ఆ తర్వాత ఆ మేల్ క్యారెక్టర్ ని పోషించింది ఎవరు, ఆ తర్వాత శారద తను ధరించినటువంటి ఆ పాత్ర ఏమిటి, అంటే పాత్ర ఏమిటి అంటే లైక్ యూనో హౌస్ వైఫా, డాక్టరా, పోలీసా, ఇలా ఎవరు అన్నది. ఓకే, చలో ఇంకో పార్ట్ లోకి వెళ్ళిపోదాం మనం. ఈ లోపల

0: ఇది కాలం మారింది ఈ సినిమా నుంచి ఇందాక మనం విన్నటువంటి పాట సోహన్ బాబు అగైన్ శారదత్ పాటు. అయితే తెలుగు సినిమాకి తనకు ఊర్వశి అవార్డు తెచ్చిపెట్టినటువంటి తెలుగు సినిమా నిమజ్జనం ఓకే అది అనమాట. అది లేట్ 70s లో వచ్చింది నిమజ్జనం ఆ సినిమా. అప్పుడు దానికి అవార్డు అయితే ఇచ్చారు కానీ నేనైతే చూడలేదు. బట్ ఎవరైనా నిమజ్జనం సినిమా చూసారా? అది టీవీలో ఎప్పుడు వేసారు అవార్డు వచ్చిన సినిమాలని టీవీలో అప్పుడు వేశారు. అప్పుడు చూసినట్టున్నానే కానీ నాకు గుర్తులేదు. ఓకే మీకు ఎవరికన్నా గుర్తుంటే ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ అవర్ లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ అవర్ లో అంటే ఈ అవర్ లోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను శారద గారి ఎపిసోడ్ బట్ మేబీ వీ కెన్ నెక్స్ట్ ఇన్ అనదర్ 10-15 minutes ఈ నెక్స్ట్ అవర్ లో కూడా. ఆ తర్వాత మనం ఆదాన ప్రదానంలో కూడా వెళ్దాం వీలైతే. ఆ తర్వాత మీరు కోరిన పాటలు కూడా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఫోన్ చేసేసి మీకు కావాల్సినటువంటి పాటని రిక్వెస్ట్ చేస్తే నేను రిక్వెస్ట్ లిస్ట్ ఐ విల్ యునో లైన్ అప్ తెలుసు కదా. స్టూడియో ఫోన్ నంబర్ 9726361966. శారద గారి గురించి ఇంతవరకు మాట్లాడుతూ వస్తున్నాము. అయితే ఇందాక కొన్ని డైలాగ్స్ వినిపించాను కదా, ఆ డైలాగ్స్ కి సమాధానం రాలేదు. సమాధానం రాకపోతే మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ బ్రేక్ తర్వాత. తర్వాత మనం ఈ బ్రేక్ తర్వాత కలుద్దాం. వింటూనే ఉండండి రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: Saturday movie?
2: Mm-mm. Manapadi class.
1: Amma, old McDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISTs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org.
3: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్.

స్వాగతం వింటున్న శ్రోతలందరికీ. మీరు వింటున్నటువంటి ఈ రేడియో సురభి ఎక్కడెక్కడ లభ్యం ఉంటుందో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను. 107.9 FM HT3 కారులో ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా మీరు ఈ సాధనం ద్వారా వినొచ్చు. ఇంటికి వచ్చినప్పుడు యాప్ ద్వారా, రేడియో సురభి యాప్ ద్వారా కూడా మీరు వినొచ్చు. అలాగే రేడియో సురభి మీరు ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని చోట్ల రేడియో సురభి. మనం శారద గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇందాక ఒక డైలాగ్ వినిపించాను కదా, ఆ డైలాగ్ అది ఏ సినిమా, ఆ అందులోని ఆ వ్యక్తి ఎవరు, ఆ తర్వాత శారద డైలాగ్స్ ను బట్టి ఆవిడ నటించినటువంటి పాత్ర, అంటే పాత్ర అంటే వాట్ ఇస్ ది ప్రొఫెషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్, డాక్టర్, లాయర్, లేకపోతే పోలీస్, లేకపోతే హౌస్ వైఫ్, ఇది చెప్పగలగాలి. చూద్దాం డైలాగ్స్ మళ్ళీ ఒక్కసారి వినిపిస్తాను, ఎందుకంటే నాకు సరైన సమాధానం రాలేదు. మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకుండా ఈ డైలాగ్స్ ఒకసారి.

0: రుద్రయ్య అనే నువ్వు,
1: రుద్రమరాజు అనే నేను.
0: రుద్రయ్య, ఎలియాస్ రుద్రమరాజు అనే నువ్వు, భూషయ్య అనే వ్యక్తిని సెప్టెంబర్ 12 హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. ఆ హత్య నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా?
1: నేను నేరం చేయలేదు.
0: నువ్వు హత్య చేశావా అని ప్రశ్నిస్తున్నాను.
1: నేను నేరం చేయలేదు అని సవినయంగా జవాబు చెబుతున్నాను.
0: నేరం చేయకపోతే పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?
1: పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు ఎవరానర్. అలా అయితే ఒకనాటి ప్రధానమంత్రిని, ఈనాటి ముఖ్యమంత్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
0: ప్రాసిక్యూషన్ వారి విచారణ మొదలు పెట్టచ్చు.
2: సరే, ప్రాసిక్యూషన్ వారు విచారణ మొదలు పెడతారు, కానీ మీరు ఈ డైలాగ్స్ విన్నారు కదా, ఇది ఏ సినిమాకి సంబంధించింది, అందులో శారద కాకుండా ఇంకో పాత్రని ధరించినటువంటి నటుడు ఎవరు, ఈ శారద నటించినటువంటి ఆ పాత్ర ఏ ప్రొఫెషన్ అన్నది అడిగాను కదా. ఆలోచిస్తుండండి, ఈ లోపల నేను మిమ్మల్ని ఒక టూర్ చేపిస్తాను. ఎక్కడ టూర్ అంటే ఇండియా బజార్ టూర్. మీరు ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్, ఆర్ ఇఫ్ యు నీడ్ టెన్నిస్ బాల్ ఫర్ ప్రాక్టీస్, బ్యాడ్మింటన్ ఇలాంటివి, ఈ ర్యాకెట్స్ ఫర్ ది ఫ్యామిలీ, ఆర్ ఏ క్యారమ్ బోర్డ్ ఫర్ గేమ్ నైట్, హెడ్ టు ఇండియా బజార్, యువర్ వన్ స్టెప్ డెస్టినేషన్. మనం ఒక కాలర్ ని తీసుకుందామండి. ఆ నేరు ఏం రత్తయ్య అండి?
3: కత్తుల రత్తయ్య.
2: కత్తుల రత్తయ్య అంటారా? మీరు డైలాగ్స్ విన్నారు కదా?
3: విన్నారండి.
2: ఆ డైలాగ్స్ లోనే పేరు మధ్యలో ఒకటి వస్తుంది, మీరు
3: గమనించండి. రుద్రయ్య అని.
2: అవును, రుద్రయ్య వచ్చింది. ఆ చెప్పని, ముందు మీ పేరు చెప్పండి ఒకసారి. సుగుణ గారు, ఆ రుద్రయ్య వచ్చింది. సరే, ఆ పాపని ఇంకో ప్రశ్న ఉంది కదా, అందులో నేను ఆ శారద ధరించినటువంటి ఆ క్యారెక్టర్ ఏమిటి, వాట్ ఇస్ దట్?
3: జడ్జి గారు.
2: జడ్జి, ఓకే. ఆ తర్వాత ఇంకో నటుడి గొంతు వినిపించింది కదా, అతను ఎవరు?
3: కృష్ణ గారండి.
2: కృష్ణ గారు. మీరు సమాధానాలు అన్నిటి చెప్పారు, ఒక్కటి మాత్రం చెప్పలేదు, సినిమా పేరు కరెక్ట్ గా రాలేదు. ఇంకా చూద్దానికి ఎవరైనా చెప్తారేమో. థ్యాంక్ యూ. మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అది రెండు సమాధానం, కానీ సినిమా పేరు కరెక్ట్ గా చెప్పలేదు. రుద్రయ్య అన్నారు కానీ పూర్తి పేరు, సినిమా పేరు కి సంబంధం ఉంది ఆ పేరుతో. సో పూర్తి పేరు ఏమైనా చెప్పగలరని చూద్దాం. లోపల ఇండియా బజార్ గురించి నేను చెప్తున్నాను కదా, మీకు ఎటువంటి ఆట పరికరాలు అంటే మనకు ఇండియాలో దొరికిన అట్లాంటివన్నీ ఇప్పుడు ఇండియా బజార్ లో దొరుకుతున్నాయి. అండ్ వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్ ఇండియా బజార్ లో, ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ అండ్ టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్స్ అండ్ సో మచ్ మోర్. దే హావ్ గాట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు స్టే యాక్టివ్, కాంపిటీటివ్ అండ్ ఎంటర్టైన్. లెట్ ది గేమ్స్ బిగిన్. మనం ఈ గేమ్ ని కూడా చూద్దాం. హలో అండి, సార్ మీకు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: ఆనంద్ అండి.
2: ఆనంద్ గారు.
4: ఖైదీ రుద్రయ్య అండి.
2: ఏండి?
4: ఖైదీ రుద్రయ్య.
2: ఖైదీ రుద్రయ్య, రైట్ రైట్. ఖైదీ రుద్రయ్య.
4: జడ్జి పాత్ర.
2: జడ్జి పాత్ర.
4: ఇంకో క్యారెక్టర్ వచ్చి దమ్ అనుకుంటా.
2: దమ్ ఏంటి?
4: ఇంకో క్యారెక్టర్ అన్నారు దమ్మా.
2: దమ్మా, నటుడు నటుడు అడిగాను. నటుడికి
4: నటుడు కృష్ణ,
2: సుగుణ సుగుణ గారు కూడా చెప్పారు. కృష్ణ కరెక్ట్, కృష్ణ గారు. యూఆర్ రైట్. ఖైదీ రుద్రయ్య అన్న సినిమా పూర్తి పేరు చెప్పలేదు, కత్తులు రత్తయ్య అన్నారు. కత్తులు రత్తయ్యకి
4: ఖైదీ,
2: అది కత్తులు రత్తయ్య. ఎందుకు ఆవిడ పొడపడేయని నాకు అర్థం కాదు. ఎందుకంటే
4: ఈ కోర్టీలన్నీ చారబిచ్చలు వచ్చాయి, పోరాటం అని, శారద కృష్ణ గారి పల్నాటి సినిమా అని, కన్ఫ్యూజన్.
2: అయితే ఇన్స్టెంట్ గా నాకు ఒక ప్రశ్న వచ్చింది, అడగచ్చా?
4: చెప్పండి సార్.
2: ఇంకా మీకు ఎంతమంది నటులు గుర్తున్నారు అంటే ఆవిడ హీరోయిన్ గా కాదు, హీరోయిన్ కాకపోయినా ఇట్లా పవర్ఫుల్ పాత్రల్లో ఆపోజిట్ గా లేకపోతే ఒక తల్లి పాత్ర ఇటువంటి పాత్రల్లో ఏ నటులతో నటించారు?
4: ప్రతిధ్వనిలో ఉన్నారు, అర్జున్ హీరోగా, మళ్ళా అమ్మ రాజీనామాలో ఉన్నారు. రోజు
2: రైట్ రైట్ రైట్ రైట్ రైట్ యా
4: పాట ఆల్రెడీ ప్రేక్షకులు అడగదండి,
2: అడగచ్చా పాట? అడగండి తప్పకుండా.
4: శారద గారిది, శారద మూవీది,
2: అడిగారు అంటే నేను అందులో ఇంకో పాట వేసాను, రే పల్లె వేచిన అది అదే సారదని, అది వినిపించగలను సారద నిన్ను
4: చేఫ్కోర్స్
2: మనకి దీనికైతే ఆన్సర్స్ వచ్చేసాయి మనకు. అయితే ఇంకోటి ఆ శారద పాట నేను తప్పకుండా వినిపిస్తాను. ఈ లోపల ఏం చేస్తానంటే ఇంకో ఇంతకు పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో కొన్ని పెద్ద క్యారెక్టర్స్ లో నటించారు కదా కొంతమంది ఆ తర్వాత నటులకి, అలాంటిదే ఒక సినిమా. ఈ సినిమా ఇది ఏ సినిమా, ఇందులో ఎవరితో ఈవిడ అంటే ఈ హీరో ఎవరు, ఈ హీరో అండ్ ఈ శారద పవర్ఫుల్ పాత్ర, ఇందులో ఈ పాత్ర ప్రొఫెషన్ ఏంటి? ఇందాక జడ్జి ప్రొఫెషన్ అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడు వినిపించబోయే పాత్ర ప్రొఫెషన్. ఓకే,
5: మహారాణిలాగా పెరగాల్సిన నీ బిడ్డ దీంట్లో పెరుగుతుంది, నన్ను క్షమించమ్మా, క్షమించు.
6: ఈ పూలు తీసుకోండి అమ్మా. పూలు పెట్టుకునే భాగ్యానికి నేను దూరం అయ్యానమ్మా, క్షమించండి అమ్మా. అమ్మ నాన్న లేనిదాన్ని ఎవరితో ఎట్టా మాట్లాడాలో నాకు తెలీదు.
5: ఏమిటి, నీకమ్మా నాన్న లేరా?
6: లేరమ్మా, ఎవరూ కనీసం రోడ్డు మీద పారెత్తి మా ముసంబ నన్ను పెంచుకుంటుందమ్మా.
5: చూడమ్మా, ఈ ఊళ్ళో నన్నందరూ ఎస్పీ గారను, ఎస్పీ నాగమణిను పిలుస్తారు, కానీ నువ్వు నన్ను అమ్మాని పిలిచి నా కడుపులో పేక కదిలించావు.
2: కాలర్ వస్తుందండి మళ్ళీ.
4: హలో,
2: హలో అండి, ఆనంద్ గారేనా?
4: అవునండి, స్టేట్ రౌడీ అండి మూవీ.
2: స్టేట్ రౌడీ, చిరంజీవి గారు. యా యా రైట్ ఆన్సర్. చలో ఆన్సర్ వచ్చేసింది. అయితే శారద పాట అడిగారు మన ఆనంద్ గారే, అయితే ఆ పాటని కూడా నేను లైన్అప్ చేస్తాను. కానీ అంతకు నాకైతే ముందు ఈ ఒక స్టేట్ రోడ్ నుంచి వినాలనుంది, అందులో నుంచి విందామని. అంటే ఇందులో శారద గారి పాటలు ఏమి ఉండకపోవచ్చు, కానీ హీరో పాత్రలు ఉన్నాయి కదా. ఓకే, అది ఇందాం చాలా.

ఇది స్టేట్ స్టేట్ ఓడీ, అందులో పవర్ఫుల్ ఎస్పీ పాత్ర, తర్వాత మన చిరంజీవి ఏమో ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఎస్ఐ కాదు ఇన్స్పెక్టర్ ఉంటాడు అనుకుంటా. ఇది మన పోక్రీ టైప్ లో అంటే ఒక అండర్ కవర్ లో ఉంటాడు. తర్వాత తన యాక్చువల్లీ చిరంజీవికి శారద ఈ సినిమాలో ఏమవుతుంది మీకు గుర్తుంటే చెప్పండి. వాట్ ఈస్ ది రిలేషన్, అంటే ఎస్పీ ఇన్స్పెక్టర్ కాదు ఆ తర్వాత చివరికి వాట్ ఈస్ ది రిలేషన్ చెప్. ఓకే చలో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో పాట మనకు ఆనంద్ గారు అడిగినటువంటి పాట ఇప్పుడు వెంటనే మీకు వినిపించేస్తాను. ఈ పాట వినిపించిన తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం.

0: ఇది మనకు ఆనంద్ గారి కోరిక మీదకు శారద్ సినిమా నుంచి ఆ టైటిల్ సాంగ్ అనిపించేసాం. శారద మీద ఇంకొన్ని పాటలు మనం ఇందాం, కానీ మరీ ఓన్లీ క్వశ్చన్స్ రిలేటెడ్ సినీ ఫీల్డ్స్ కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా మనం వేరే విధంగా కూడా మనం చేయొచ్చు. మీరు వింటున్నది ఇక్బాల్తో ఆ రోజుల్లో. ఈ కార్యక్రమాన్ని మీ ఆర్జే ఇక్బాల్ తీసుకొస్తుంటానని మీకు అందరికీ తెలుసు. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, కానీ కొన్ని మెదడుకు మేత పెట్టే కొన్ని ప్రశ్నల్ని కూడా మనం అప్పుడప్పుడు చూస్తుంటున్నాం, మనం చేస్తుంటాం. కాబట్టి ఆ క్రమంలో ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఓకే, ఒకటండి, అది ఎప్పుడు పైకి పై పైకి పోతే అంటే పై పైకి పోతూనే ఉంటుంది, కానీ అది ఎప్పుడు కిందకి రాదు, ఏమిటది? చిన్నపిల్లలకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే వాట్ గోస్ అప్ బట్ నెవర్ కమ్స్ డౌన్, వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ గోస్ ఆల్వేస్ గోస్ అప్ బట్ నెవర్ కమ్స్ డౌన్, ఏమిటది? ఆలోచిస్తుండండి. కానీ ఈ లోపల ఇంకో చిన్న టిడ్బిట్స్, శారద గారు తెలుగు సినిమాలు మాత్రమే కాదు, మలయాళ సినిమాలు, కన్నడ సినిమాలు, తర్వాత హిందీ సినిమాల్లో కూడా నటించారండి. అలా బహుభాషా చిత్రాల్లో నటించారని చెప్పాను కదా. తను తర్వాత కొన్ని తెలుగులో రీమేక్ అయినటువంటి హిందీ సినిమాల్లో నటించారు, అలాగే కొన్ని స్వతహాగా నటించినటువంటి సినిమాలున్నాయి. అయితే ఇందాక మొదటగా నేను ఒక ప్రశ్న అడిగాను కదా, బాలన్ రెడ్డి గారు ఏ సినిమాలు వచ్చారన్న దానికి సమాధానం రాలేదు, కాబట్టి నేను చెప్తాను. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్ అని చెప్పాను. ఆ తర్వాత ఆ సినిమా ఒక సుప్రసిద్ధమైనటువంటి నాటకం ఆధారంగా నిర్మించారన్నాను కదా 55లో, అది కన్యాశుల్కం. కన్యాశుల్కం సినిమాలో చిన్న పాత్రలో ఆ బిడ్డ నటించారన్నమాట అప్పుడు. ఓకే, ఎన్టీఆర్ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇక ఎన్టీఆర్ తో ఎక్కువగా తన హీరోయిన్ గా నటించలేదు, కొన్ని సినిమాల్లో మాత్రం నటించారు. అలాంటి వాటిల్లో పౌరాణిక పాత్రలో దానవీర సురకర్ణలో ద్రౌపదిగా నటించారనుకోండి. మనకు ఒక హలో అండి, రేడియో సర్కి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఎవరు మాట్లాడుతున్నారు? సార్
1: వెంకట్ వెంకట్ అండి.
0: వెంకట్ గారు చెప్పండి. పై పైకి వెళ్ళేది ఏజేనండి బాబు, ఆయన కిందికి రాని రావడం కష్టం. అంటే ధరలు కూడా పోతుంటాయి కానీ అప్పుడప్పుడు కిందికి వస్తుంటాయి, కానీ ఏజ్ మాత్రం పైకి వెళ్తే రాదు మళ్ళీ. థ్యాంక్ యూ వెంకట్ గారు. అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఏజ్ గురించి. అయితే ఈ పాట వినేద్దాం. ఈ పాట వినేసి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, శారద గారితో కొన్ని సినిమాలు నటించారు, అందులో నుంచి ఈ సినిమా ఒకటి, ఇది ఏ సినిమా

0: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
1: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

0: Texas, or call them at 817-829-8888.
1: Kavin Talake, Kerin Talake. Kerof address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: నీడ సర్వికి పునః స్వాగతం. శ్రోతలందరికీ, వింటున్న శ్రోతలందరికీ, ఇందాక పాట వినిపించినప్పుడు మధ్యలో వెంకట్ గారు ఫోన్ చేశారు. ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి అంటే, ఆస్టిన్ నుంచి మన ఊరికి వస్తూ ఫోన్ చేశానన్నారు. చాలా చక్కగా సరదాగా అసలు టైం తెలియకుండా ఆయన డ్రైవింగ్ చాలా హాయిగా సాగుతుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ ఆయన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశారు. ఓకే, ఏం ఆన్సరు? ఏజ్. ఇందాక ప్రశ్నకి సమాధానం ఏజ్ అని చెప్పారు కదా, పై పైకి వెళ్లేది ఏంటి అన్నది, అది మన వయస్సు. పైకి వెళ్తుంటుంది, కిందికి రాదు. ఓకే, ఆ తర్వాత జస్టిస్ చౌదరి అని కూడా ఆన్సర్ ఇచ్చేశారు. ఓకే, సో ఓకే సరే. ఇంకో అలాంటిదే చిన్న ప్రశ్న వేసేసి మళ్ళీ మన కార్యక్రమంలో ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒక్కటి ఏంటంటే, అది ప్రశ్న అండి ఇది, అది మీకు సంబంధించిందే ఉంటుంది, అది మీకు సంబంధించిందే అన్నమాట. కానీ వేరే వాళ్ళు దాన్ని వాడుతూ ఉంటారు. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే, వాట్ బిలాంగ్స్ టు యూ బట్ అదర్స్ యూజ్ మోర్, ఎందుకంటే చాలా ఎక్కువగా వేరే వాళ్ళు దాన్ని ఉపయోగిస్తుంటారు, దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. సో వాట్ బిలాంగ్స్ టు యూ బట్ అదర్స్ యూజ్ మోర్, సమాధానం తెలిస్తే చక్కచక్క ఫోన్ చేసి చెప్పేయాలి. 9726361966. కానీ నాకైతే కొద్దిగా మనకు డిన్నర్ టైం అయ్యే వాళ్ళకి, లేకపోతే కార్లో అటు ఇటు ప్రయాణించే వాళ్ళకి, అటు లేకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకా డిన్నర్కి వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా ఒక డెస్టినేషన్ ఉందండి, అది మైత్రీస్ రెస్టారెంట్. మనకు కాలర్ తీసుకుందాము మన ధర్మం ప్రకారం. ఓకే, హలో అండి, ఫోన్ చేశారు, ఏమి మాట్లాడతారు? సుగుణ గారు, ఇందాక మీరు ఫోన్ చేశారు కానీ అప్పుడు సమాధానాలు
1: చెప్పలేదండి, ఇప్పుడు చెప్తాను. మన పేరండి,
0: మన పేరు. ఓ, అదే సుగుణ గారు అని మిమ్మల్ని వేరే వాళ్ళు పిలుస్తారు తప్ప మీరు
1: అంతే.
0: రైట్ ఆన్సర్ అండి సుగుణ గారు. రిక్వెస్ట్ సాంగ్ అండి. ఓకే, కానీ ఇందాక కూడా మీరు మూడు ప్రశ్నలు రెండు కరెక్ట్ చెప్పారు, ఒకటి మాత్రం తప్పు చెప్పాను. అన్ని కాదు, బట్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఆన్సర్. యా యా యా, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. సో మనకు దానికి కూడా సమాధానం వచ్చేసింది, సుగుణ గారు చెప్పేశారు. మన కంటే మన మన పేరుని ఎక్కువ వేరే వాళ్ళు ఉపయోగిస్తారు, కానీ మనం ఉపయోగించుకోము. అప్పుడు పాతకాలంలో ఆ రోజుల్లో విషయం మాట్లాడుతున్నాం కాబట్టి అనుకోవచ్చు, ఆ రోజుల్లో మేము అంటే అప్పుడు జమీందారులు గాని రాజా మహారాజాలు గాని తమ పేరు తమ ఎక్కువగా చెప్పుకునే వాళ్ళే. జస్ట్ ఐమ్ ఆలోచిస్తున్నా, ఫలానా నేను అని అలా అనుకునేవాళ్ళు కదా, అది దట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే ఓకే ఓకే, ఇంకో ప్రశ్న అడగమంటారా? అడిగేసి నేను ఓకే, ఒక చిన్న సులువైన ప్రశ్న అడిగేస్తాను. మన భారతదేశంలో ఒక నగరం ఉందండి, దాన్ని పింక్ సిటీ అంటారు. అది ఏ సిటీ? విచ్ సిటీ ఇస్ కాల్డ్ పింక్ సిటీ? ఓకే, భారతదేశం. సో మనం ఇందాక మైత్రి రెస్టారెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ మైత్రీస్ రెస్టారెంట్ అండి. వాళ్ళ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీగా ఉంటుంది. ఇంతే కాకుండా మీ ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలాంటి వాటి కోసం తప్పకుండా బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసింగ్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఓకే, సో శారద గారి గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తే, ఇందాక ఏదో ప్రశ్న అడిగాను కదా, ఏంటిది, విచ్ సిటీ ఇస్ కాల్డ్ పింక్ సిటీ మన భారతదేశంలో, నీ పింక్ సిటీ ఏది? మనకు ఆన్సర్ వస్తున్నట్టుంది, ఇప్పుడు కాల్ తీసుకుందా. హలో అండి, రేడియో సర్వీ ఫోన్ చేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ప్రసాద్ అండి, అది జైపూర్ అండి, రాజస్థాన్.
0: ప్రసాద్ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యా రైట్ ఆన్సర్ అండి, జైపూర్. ఎందుకంటారు అది? యా జైపూర్
2: బిల్డింగ్స్ అన్ని పింక్ కలర్ లో ఉంటాయి. జైపూర్ అంతా కూడా ఎక్కడ చూసినా పింక్ కలర్
0: అక్కడ రాయి వల్ల వాటి వల్ల అలా కలరింగ్ ఉంటుంది. మీరు యా అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అంబర్ ఫోర్ట్ అని నేను వెళ్ళాను, అంబర్ ఫోర్ట్ అక్కడ జైపూర్ లో ఉంది కదా, అంబర్ ఫోర్ట్ అని. యా యు రైట్. మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందండి? ప్రసాద్ గారు మీరు ఒకవేళ ఫోన్ లో ఉంటే రిక్వెస్ట్ సాంగ్, ఎనీ రిక్వెస్ట్ సాంగ్ యూ హావ్? ఓకే ఫోన్ లో ఉన్నారు కానీ వినిపించినట్టుంది. ఓకే ఎనీవే థ్యాంక్ యూ అండి. సో ఓకే మనం ఏం చేద్దామంటే వి గో అహెడ్. ఇంకో డైలాగ్ వినిపిస్తాను ఇప్పుడు. శారద గారి గురించి ఇంకా మనకు ఇంకో 20 నిమిషాల పరిధిలో ఉన్నాం కాబట్టి ఒకటి రెండు ఇంకా బిట్స్ మనం తెలుసుకుందాం. ఒక విషయం అయితే మీకు ఆల్రెడీ చెప్పేశాను, అది కన్యాశుల్కం సినిమాలో తన 10 ఏళ్ల అమ్మాయిగా తను ప్రవేశించింది. అయితే ఇప్పుడు ఒక సినిమాలో ఇప్పుడు డైలాగ్స్ వినిపిస్తాను. ఆ సినిమాలో శారద పాత్ర ఎలా నలిగిపోతుందంటే తండ్రి కొడుకుల మధ్య, ఎందుకంటే తండ్రి ఒక ముద్దాయి, కొడుకేమో పోలీస్ అధికారి. ఇది ఆ సినిమాలోని డైలాగ్. ఇది ఏ సినిమా?

0: కాలర్ వస్తున్నారండి, ఆన్ ఎయిర్ తీసుకుందాము. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సరదా పాపారాయుడు. రైట్. అందులో అంటే భర్త కొడుకు మధ్యలో నలిగిపోయే పాత్ర చాలా చాలా పరిణితి, చాలా పరిణితి ఉంటే కానీ అలాంటి పాత్రని ఒప్పించడానికి చాలా కష్టం. సో మనకి ఇలా డైలాగ్స్ పెట్టేసాను, అలా పట్టేశారు ఆనంద్ గారు. సరదా పాప రైడ్, దట్స్ ట్రూ, దట్స్ రైట్. అందులో తన పాత్ర ఎలాంటిదంటే భర్త ఒక పక్క, భర్త ఒక పక్క కొడుకు. భర్తనే ప్రభుత్వము ముద్దా ఇలాగా చూస్తుంది, అండ్ కొడుకేమో పోలీస్ ఆఫీసర్, తండ్రిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఆఫీసర్. అఫ్ కోర్స్ అలాంటి పాత్ర నదర్ దాన్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు పోషించలేరు కాబట్టి అది ఎన్టీఆర్ పాత్ర. దట్స్ ఫైన్. ఓకే, సో అది అయిపోయింది. మనం ఒక మంచి పాట ఇందామా? ఒక పాట నేర్చి వచ్చేద్దాం. పాట కంటే నేను ఇంకో డైలాగ్స్ వినిపించడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఇదిగోండి, ఇందులో తను పవర్ఫుల్ పాత్ర ఏమి కాదు కానీ, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మంచి గృహిణి పాత్ర. ఈ గృహిణి పాత్ర ని పోషించింది శారద గారు. ఇది ఏ సినిమా? ఇందులో ఉన్నటువంటి ఆ తండ్రి కొడుకులు ఎవరు? ఇందాక తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ సరదార్ పాపారాయుడు అయిపోయింది, ఇప్పుడు ఇంకో సినిమా. ఈ సినిమాలో ఈ తండ్రి కొడుకులు ఎవరు? ఈ డైలాగ్స్ ఉందా?
1: అమ్మా గుడ్ మార్నింగ్. ముందు దేవుడికి చెప్పాలి గుడ్ మార్నింగ్. అన్నయ్య ఎక్కడ? సత్యం దగ్గరికి వెళ్ళాడు, పూజ సమయానికి జారుకుంటాడు. మీ నాన్నగారు ఎక్కడ?
2: శ్రీమతి గారు, శ్రీమతి లక్ష్మీదేవి గారు. ఇంకా నేర్కొడుపులు అయ్యిండో
1: అబ్బా. ఏమిటండి, నేను వచ్చేలాగా అంత తొందర అయితే ఎలా?
2: నువ్వా, నీ పూజా కార్యక్రమాలన్నీ ముగించి నీ ముక్కోటి దేవతలందరినీ పేరు పేరునా తట్టి లేపి పళ్ళు తోమించి ముఖాలు కడిగించి నైవేద్యాలన్నీ ముగించే వరకు నేను నీ గుర్తుంటానా? ఈలోగా నా ఆఫీస్ టైం అయిపోతుంది. అమ్మ జ్యోతి, టిఫిన్ అయిందా?
1: లేదు నానా, నేను అన్నయ్యతో తింటాను.
2: వాడితో పెట్టుకుంటే అయినట్టే. వాడు మీ అమ్మ కొడుకు, నువ్వు నా బంగారు తండ్రి. టిఫిన్.
1: ఏ రవి మాత్రం నీ బాబు కాడా?
2: ఎలా అవుతాడు? పోలికలన్నీ మా బాబు పోలికలే వచ్చినా బుద్ధులన్నీ మీ బాబు బుద్ధులు వచ్చాయి.
1: మీ బాబు మా బాబు కలిసి ఇప్పుడు మన బాబయ్యాడుగా. వాడిని తిట్టడం మొదలు పెడితే మీకు అసలు ఆఫీస్ టైమే గుర్తుండదు. కానివ్వండి, అవతల మీ సెక్రటరీ వచ్చే టైం అయింది.
2: పళ్ళు పని నువ్వు కూడా లాగించు.
1: నాన్న, అమ్మ అన్నయ్య వచ్చేదాకా మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. చాలా చూడాలి.
0: అది డైలాగ్స్ విన్నారు కదా, డైలాగ్స్ లో అది ఏ సినిమా? ఒక పాట వినిద్దామా మనం? ఇంకో ఒక

సార్ నేను చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వినిపించలేదు, ఒక్క నిమిషం మళ్ళీ శారద గారిది కాబట్టి మళ్ళీ వినిపిస్తాను, ఇది లైన్అప్ చేస్తాను మళ్ళీ, చిన్న అంతరాయం.

0: తినకుండా నా మొహం చూస్తూ కూర్చున్నాయండి.
1: నువ్వు మొదలు పెడితే నేను మొదలు పెడదా అని.
0: ఓకే
2: తినండి మావయ్యా. అత్తయ్య గారు తినండి. సాయి తినవయ్యా.
0: తింటున్నా.
2: ఏమిటి అలా చూస్తున్నావు? తిను తినండి. ఏమండి ఎలా ఉంది నా వంట?
3: అమ్మా ఇది వంట?
2: ఏమండి
1: అది అన్నం తిదిగా లేదు గాని కొంచెం అలాగుంది.
4: ఎలా ఉన్నా సరే తినాల్సిందే. చూడండి మీ అమ్మ నేను ఎలా తింటున్నావు.
0: ప్లేట్ పైనుంది, చెయ్యి కింద నుంచి వస్తుంది.
4: ఎక్కడ ఇప్పుడే నేను కింద పెట్టాను చెయ్య. ఎక్కడ సేఫ్టీకి నేను కంప్లీట్ తెచ్చుకున్నాను. కలపడకు నాకే
2: పొట్టాలి. స్పెషల్ స్వీట్
1: స్వీట్
0: మరి నువ్వు సాయం చేయరా.
5: గోధుమ పిండి బదులు మైదా పిండి కలిపావమ్మా.
0: అన్నయ్య మన జీవితాలతో ఆడుకుంటోంది రాబోతి.
2: నా వంటకి మీరే వంకలు పెట్టక్కర్లేదు. తినండి తర్వాత మీకే తెలుస్తుంది.
6: అది ఇది చివరిగా ఈ డైలాగ్స్ వినిపిస్తున్నాను కదా, ఇది వన్ ఆఫ్ అవర్ యునో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పాత్ర ఉన్నటువంటి సినిమా. ఇది గుర్తుకొస్తే చెప్పండి ఇది ఏ సినిమా అన్నది. అంటే తను ఇదంతా ఏంటంటే తను ఇందులో హీరోయిన్ తల్లి అంటే పవర్ఫుల్ పాత్ర ఇలాంటివి కాకుండా తన ఒరిజినల్ గా తను ఎలాంటి పాత్రలు కరుణ అంటే కరుణరసానికి సంబంధించిన పాటలు అలా అలాంటి పాత్రలు ఉంటారు కదా అలాంటిది ఒక సినిమా ఇది ఏమిటి అన్నది చెప్పగలరేమో చూద్దాం. ఓకే సో ఇందాక శారద గారి గురించి మాట్లాడుతూ మనం ఎన్ని రకాలైనటువంటి అంటే భాషలు వివిధ భాషలు ఏ భాషలు మనకు తెలుగులోను తమిళంలోను మలయాళంలోను కన్నడ తర్వాత హిందీలో కూడా నటించారని మనం చెప్పుకున్నాం కదా. ఇలాంటి బహుభాష వైవిధ్యంతో ఉన్నటువంటి అలాంటి రకరకాల పాత్రల్ని పోషించి 3 సార్లు అవార్డులను గెలుచుకుని ఆ తర్వాత ఊర్వశి గురించి చెప్తే ఒక విషయం మర్చిపోయాను. మనకు ఆనంద్ గారు అనుకుంటా ఆయన చెప్పారు కానీ అది చెప్పాను లేదో మీకు. అది ఊర్వశి సినిమాలో హీరో తెలుసా అండి మీకు? హీరో హిందీ హీరో సంజీవ్ కుమార్. సంజీవ్ కుమార్ తో నటించినటువంటి ఏకైక తెలుగు నటి అనుకోవచ్చు మనం. సంజీవ్ కుమార్ నటించినటువంటి ఏకైక తెలుగు సినిమా కూడా అది ఊర్వశి. అందులో తనతో పాటు నటించినటువంటి నటీమణి ఊర్వశి శారద. అంటే ఆ సినిమాలో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి అంటే కవలలు, ఆ కవలల్లో ఒక విడ నల్లగా అంటే కొద్దిగా నల్లగా ఉంటుంది తన అందవికారంగా ఉంటుందనే దీంట్లో ఉంటుంది అనమాట. సో అది దానికి సంబంధించినటువంటి చిన్న ఇది. సో ఇప్పుడు ఇందాక డైలాగ్స్ వినిపించాను కదా, అది మీరు చెప్పగలరేమో చూద్దాం. ఈ లోపల నేను మీకు ఇంకో విషయం చేరవేయాలి. అది ఏమిటి అంటే రాధాకృష్ణ టెంపుల్ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. ఇది ఐలెండ్ లో దే ఆర్ డూయింగ్ దాట్. దెన్ దే ఆర్ ఇన్వైటింగ్ దే ఇన్వైట్ యూ టు ది గ్రాండ్ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ది సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం, జులై 1 నుంచి త్రూ జులై 5 2026. ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్ హోమమ్స్ డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. Visit www.radhakrishnatemple.net for donations and other information. So Radha Krishna Temple, Allen, Texas, July 1st నుంచి జులై 5th వరకు ఇది జరగబోతుంది అన్నమాట. ఓకే ఇందాకటి ఈ డైలాగ్స్ ఇది అమ్మ రాజీనామా. ఈ సినిమాలో అమ్మ రాజీనామా సినిమా మీరు అందులో ఉన్నటువంటి కరుణసమైన పాత్రను తను ధరించిన తీరు బహుశా ఏ నటీమని ఇలాంటి అలాంటి విధంగా అంటే తను పోషించే తన స్టైల్లో ఇంకెవరు చేయలేరేమో అలాంటి పాత్రల్ని తను సజీవంగా ఉంచారన్నమాట శారద గారు. ఇంకో పాట వినేద్దాం. ఇప్పుడు చాలా హెవీ హెవీగా అయిపోయింది కాబట్టి ఒక మంచి పాట వినిపించడానికి మీకు ఐ విల్ ట్రై. ఓకే, మళ్ళీ నేను ఏంటంటే మంచి పాట అంటే ఆ రోజుల్లోని పాటనే వినిపిద్దామని అనుకుంటున్నాను. ఓకే, తను మొదటిసారి ఇందాకటి ఈ ప్రశ్న అలాగే ఉంది, అంతకు ముందు ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేదు అనుకుంటా. అది కలెక్టర్ గారి అబ్బాయి. ఆ సినిమాలో ఏఎన్ఆర్ గురించి మనం ఏఎన్ఆర్ తో పాటు నటించినటువంటి సినిమాలు చాలా తక్కువగా చర్చించుకున్నాం, కానీ మురళీకృష్ణలో కూడా తను నటించారు, ఇద్దరు మిత్రుల్లో కూడా నటించారు మొదట్లో. ఆ తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి, ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు నటించారు, కానీ మనం ఎక్కువగా చర్చించుకోలేదు. బట్ లెట్ అస్ సీ, మళ్ళీ ఇంకోసారి మనం చర్చించుకోవడానికి అవకాశం వస్తుందేమో. కానీ ఈ పాట ఒకసారి వినిపిస్తాను. ఇందులో శారద గారు నటించలేదు, కానీ తన నటించినటువంటి ఇద్దరు మిత్రుల సినిమాలది.

ఈ పాట మనం విన్నాం కొద్దిగా ఇంతకు ముందు. ఇంకో సినిమా మురళీకృష్ణ, ఈ సినిమాలో కూడా తను నటించారు, కానీ ఈ నేను వినిపించబోయే పాటలో తను కనిపించరు, కానీ మురళీకృష్ణ ఈ సినిమా నుంచి.

సో అది కొద్దిగా మీకు వినిపించాను. మనం మళ్ళీ కార్యక్రమం చాలా చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఒక ఈ చివరి పాట నేను ఒకటి లైనప్ చేసి ఉంచాను కాబట్టి అది తప్పకుండా వినిపించాలని పెట్టుకున్నాను. కాబట్టి ఆ పాట ద్వారా నేను ముగిస్తాను. అది ఏ పాట అన్నది చెప్తాను ఈ లోపల. ఒకసారి మనం డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ గురించి మాట్లాడి అందులోకి వెళ్తాను. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే తప్పకుండా ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రేస్ దొరికే చోటు ఇక్కడ అనమాట. దట్ ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సాస్. మనకు చివరగా నేను అట్టె పెట్టుకున్నటువంటి పాట ఎందుకు అంటే తను సెకండ్ ఇన్నింగ్స్ లో అత్తగా తల్లిగా వదినగా ఇలాంటి పాత్రలు వేస్తున్న క్రమంలో తనలోని ఒక హాస్యాన్ని తను తీసుకొచ్చినటువంటి తీరు ఈ సినిమాలో. ఇది అనసూయమ్మ గారి అల్లుడు. ఇందులో ఈ పాటతో నేను ఇవాళ మీ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను, సైన్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మీతో ముచ్చటిస్తాను. ఆ లోపల వింటూనే ఉండండి రేడియో సర్వీ. మళ్ళీ ప్రతి శ్రోతకి, వింటున్న ప్రతి శ్రోతకి, వినని శ్రోతకి అందరికీ మళ్ళీ ఒకసారి శుభాభినందనలు. తర్వాత ఫోన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతాభినందనలతో ఇవాళ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మీ ఆర్జే ఇక్బాల్.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: Anni pettukunnanga idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
6: Vikram, Jian ki malli baaledu ontlo, ee sar enta kharchu avutundo ento?
7: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: రామ్గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.
8: రాణి ఆయే అబ్ ఆకాశవాణి ఆయే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఇక వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. బీ నేస్తాం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

అటువంటి ఎందుకలేని వయసులను ప్రేమించిన మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్?
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @919-491-4514.

0: ఎన్ రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
5: సింగమల్లె నువ్వు శిఖరము చేరు,

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: సో అమ్మ గారు, వచ్చింది నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ప్రొడక్ట్ ఎక్సలెంట్ పోలిష్ పవర్ బ్యాంక్ రో మిలిటరీ ట్యాంక్ రో వేడి చెయ్యి పట్టి చెడ్డ వాళ్ళ మాలిష్ పోలమ్మో వీడు ఇండియాకి ఫేమస్ కొత్త కొత్త కాయమ గుట్టు పట్టే కొలంబస్ పోలు తీసి లెక్కల్లో చోచో మసీలస్ వీడి లాంటి పోలీసు చూసే టిక్కెట్ బోనస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. మీ entrepreneurial journey మొదలు పెట్టండి India Bazaar తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce నుంచి authentic Indian essentials వరకు India Bazaar మీకు అందిస్తుంది the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: హాయ్, నేను రామగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
3: రేడియో సురభి.
4: రేడియో సురభి, రేడియో సురభి,
5: మీ తెలుగునేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్. వి నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: destination knowledge, though, you have the best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti, ani ayurvedan cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste, mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
6: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
13: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
6: రేడియో సురభి,
14: రేడియో సురభి,
15: రేడియో సురభి,
16: రేడియో సురభి,
17: రేడియో సురభి,
18: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను రాము గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నేను రాణగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను
3: మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
6: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు?

0: extra knowledge though, neeko best experience on this karu. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఫేవరెట్?
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్

0: shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: specialized skills, calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
4: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: I am Ramgopal Varma.
7: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
4: తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho,

0: backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials variku. India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నేను రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
4: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు వేస్తాం.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3.
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా చేస్తారంటే ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3ఎల్

0: చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటర్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service cat.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3

0: skills, calibration, knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్చా మీ కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్

0: 972-879-7999. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine-in, takeaway or full service catering.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా ఏం చేస్తారంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: aviation knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapan sir, what you'd like to order? Baya, in the specials me dagara? Actually, there are many. Coffee tea, ghee dosa, medu vada, A to B executed special thali, isabella ba, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus yam, amki paneer tikka, chami kava parota. Kendi bro, gandhi yepino, and specials matra me adina.
2: Inka onne, chapan tara, meer epadena authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? బయా, ఏం ది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోస, మీద కూడా ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, ఇసబెల్ల బా, చీజ్ దోస, పనీర్ దోస, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
1: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? బయా, ఏం ది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోస, మీద కూడా ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, ఇసబెల్ల బా, చీజ్ దోస, పనీర్ దోస, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
1: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, హనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
12: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine-in, takeaway or full service catering.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: immigration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, neeko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me dagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus lamb, aamki paneer tikka, vichami kava parota.
2: Huh? Kendi bro, gani yeppino, and specials matra mai adina.
1: Inka unnai, chappan tara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service cut.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బిఎక్స్ యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంగ్ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: generation knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా కూడా. ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా కూడా. ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మెదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్లీ పన్నీర్ టిక్క, చమి కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Tick, tick. Radio Surabhi time check. Studio low time, 5 a.m.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
5: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming.

0: పెడితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచమి కబాబ్, పరాటా.
4: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. perfect for dine-in, takeaway or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏటూబీ ఎక్స్ యూడో స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏటూబీ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటూబీ అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 @ 919-491-4514.

0: చెప్పండి సార్,
1: వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
0: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెల్ బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆకి పనీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాఠా.
0: ఏంది బ్రో గండి చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగునేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Namaste, this is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu, mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నాందా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్.
1: ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorur inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
9: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: రిహార్సల్ బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
1: నీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: services or call them at 817-829-8888.
1: Oh, hello, dinner plans ఏంటి? Group లో ఎవరం సపోర్ట్ చేసలేరు.
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. Dinner plans ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలిన్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Manabadi class.
4: Amma, Old McDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్లీ పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Ready?
7: Yes, sir.
6: Rajaraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajaraj's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajaraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKUS.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను.
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
2: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
9: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి, అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.

ఓకే, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు డాలస్ వెదర్ ఇస్ గెటింగ్ హాట్ అండ్ హాటర్ డే బై డే. ఈ హాట్ వెదర్ లో ఇంకా హాట్ సాంగ్స్ వేసుకుంటే కష్టం ఉంటది కదా, అందుకనే ఈ రోజు మన థీమ్ బీయింగ్ కూల్. సో మంచి మంచి కూల్ సాంగ్స్ నా ప్లే లిస్ట్ లో పెట్టుకొని మీకోసం ఈ రోజు వచ్చేసాను. ఐ విల్ స్టే విత్ యూ ఫర్ నెక్స్ట్ 3 hours అంటిల్ 1 PM. ఈ నెక్స్ట్ సాంగ్ నిన్నుకోరి మూవీ నుంచి ఉన్నట్టుండి గుండె, చాలా స్లోగా ఉంటది. బట్ డోంట్ వరీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు స్లో యూ డౌన్ ఆన్ యువర్ మండే మార్నింగ్. ఐ నో ఐ నో, అందరూ చాలా చాలా వర్క్ ప్రెషర్, మేబీ వర్క్ లో దే గెటింగ్ స్టార్టెడ్, చాలా చేయాలి కదా. బట్ వన్ థింగ్ ఐ వుడ్ సే, టేక్ ఇట్ స్లో. ఇంకా ఇప్పుడేనండి వీక్ స్టార్ట్ అయింది, ఇట్స్ జస్ట్ మండే అండ్ మేబీ 1 hour అయింది కదా వర్క్ స్టార్ట్ చేసి, కొంతమందికి మేబీ 2 hours. స్టిల్ స్లోగా స్టార్ట్ చేయండి, బట్ షూర్ గా స్టార్ట్ చేయండి. ఓకే, హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ ఫ్రమ్ నిన్ను కోరి అగైన్.

0: ఓకే, దట్ వాజ్ నాని సాంగ్. నాని అంటే మిస్టర్ కూల్, అంతే కదా, మన థీమ్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. కొంతమంది మేబీ దే థింక్ నాని ఇస్ నాట్ మిస్టర్ కూల్, మేబీ మహేష్ బాబు, మేబీ ప్రభాస్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అందరి నా ప్లేలిస్ట్ లో ఆబ్వియస్లీ అందరి సాంగ్స్ ఉన్నాయి, అండ్ కూల్ సాంగ్స్ ఫాస్ట్ వస్తాయి, కానీ కొంచెం సేపు అయ్యాక మనం ఫాస్ట్ బీట్ లోకి వెళ్దాం. ప్రస్తుతానికి మన నెక్స్ట్ సాంగ్ ఇస్ కళావతి. లెట్స్ లిసన్ టు దాట్
1: ఫర్ యువర్ లవ్డ్ వన్స్.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
9: What is this address again?
8: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
10: Swami garu, naku kala vachindi, na party lo food assal baalenattu, guests anta disappoint ayi velipoyinattu.
5: Nee kala nija avabothundi.
10: Deeniki parishkaram emi leda swami?
5: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu, mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution India Today.
11: India Today specializes in North Indian

బయట టెంపరేచర్ ఎంత పెరిగినా మన మ్యూజిక్ టెంపరేచర్ మాత్రం పర్ఫెక్ట్ కూల్ మూడ్ లో ఉంటుంది. లెట్స్ బీట్ ద హీట్. మన ఈ థీమ్ తో ఇంకా కొన్ని మంచి మంచి సాంగ్స్ వినేద్దాం. నెక్స్ట్ సాంగ్ ఇస్ శ్రీవల్లి.

0: లోడే పోయినది పదమా
1: పదమా
0: లోడే ఆ తాగిన నువ్వు ఎంతసేపు ఉండాలనుకుంటుందా
1: చూసింది వచ్చా
0: చూసేప్పా

0: హోపా సాంగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ హమ్మింగ్ ఆల్రెడీ, అఫ్ కోర్స్ నా మిషన్ అయితే అకంప్లిష్డ్. ఈ సమ్మర్ లో టెంపరేచర్ ఎంత పెరిగినా మన ప్లేలిస్ట్ మాత్రం ఇంకా కూల్ గా ఉంటుంది. మ్యూజిక్ కి ఒక స్పెషల్ పవర్ ఉందండి. ఒక మంచి పాట వింటే స్ట్రెస్ కూడా బ్రేక్ తీసుకుంటుంది. సో లెట్స్ కూల్ డౌన్, డోంట్ లెట్ ద హీట్ స్పాయిల్ యువర్ మూడ్. ఈ నెక్స్ట్ సాంగ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. Here we go.
1: Indaki, nee peru cheppaledu
2: Madhu.

ఈ సాంగ్ తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతామండి. సో డోంట్ గో ఎనీవేర్, కమ్ బ్యాక్, ఐ విల్ స్టే రైట్ హియర్. ఇంకా ఎన్నో కబుర్లు, ఎన్నో సాంగ్స్ తో నెక్స్ట్ 2 అవర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీ. సో ఆఫ్టర్ దిస్ సాంగ్, గోయింగ్ టు అ బ్రేక్ అండ్ స్టే విత్ us.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి
9: అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది?
10: నాకు దాని ఆన్సర్ తెలుసు,
11: మైత్రీస్ ఇండియన్ కుజీన్.
12: వాళ్ళకి తెలీదు.
13: సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.
14: విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్.
15: ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
16: వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మీరు వింటున్నారు రేడియో సురభి, డాలసిస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. హోప్ బ్రేక్ లో ఒక కూల్ వాటర్ అయినా తాగి ఉంటారు. డాలస్ హీట్ బయట ఎంత ఉన్నా మన దగ్గర మాత్రం ఫుల్ కూల్ ప్లేలిస్ట్ కంటిన్యూ అవుతుంది. సో రిలాక్స్ అవ్వండి, స్ట్రెస్ ని పక్కన పెట్టేయండి, మ్యూజిక్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా మీకోసం బ్యాక్ టు బ్యాక్ రిఫ్రెషింగ్ మెలడీస్ రెడీగా ఉన్నాయి. వాల్యూమ్ కొంచెం పెంచండి. లెట్స్ బీట్ ద హీట్ ఓన్లీ ఆన్ రేడియో సురభి

న్యూయార్క్ నగరం సాంగ్ విన్నారు కదా, ఎంత స్మూత్ గా ఉంటుంది ఆ ఫీల్. సిటీ లైట్స్, లేట్ నైట్ వాక్స్, కామ్ వైబ్. మ్యూజిక్ అంటే అదే కదా, మనసుని ట్రావెల్ చేయిస్తుంది. ప్లేస్ మ్యాటర్ కాదు. సో స్టే చిల్, స్టే రిలాక్స్డ్. ఇంత ఎండలో వర్షం పడితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. నేను కూడా వర్షం పడితే బాగుంటుంది కదా అని, వర్షం పడాలి పడాలి అని కోరుకుంటున్నాను. వర్షం అయితే రాదు కదండి ఇప్పటికిప్పుడు, కానీ ఆ ఫీలింగ్ అయితే రప్పించగలను ఫర్ ష్యూర్. ఈ నెక్స్ట్ సాంగ్ మనకి ఆ వర్షం ఫీలింగ్ కలిగిస్తుంది. వాన మూవీ నుంచి ఈ సాంగ్ మీకోసం.

వర్షం పడితే బాగుంటదని చెప్పి వాన మూవీలోంచి సాంగ్ వేసావు కానీ అందులో వర్షం లేదంటారా? సారీ అండి, తప్పైపోయింది. ఐ విల్ మేక్ ఇట్ అప్ టు యూ విత్ దిస్ నెక్స్ట్ వన్. ఇది ఫర్ షూర్ రెయిన్ సాంగ్, నన్ను నమ్మండి.

ఓకే, ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా వాన ఫీలింగ్ ఇస్తుందండి. ఎప్పుడు విన్నా ఏదో వర్షంలో నడుస్తున్నట్టే ఉంటది. మనం వాన సాంగ్స్ వేసి గట్టిగా కోరుకుంటే వర్షం పడిపోతుందా ఏంటి అంటారా? ఏదో నా నమ్మకం, అందరూ కోరుకుంటే పడొచ్చు కదా. సో అందరం గట్టిగా వర్షం పడాలి అని కోరుకుందాం. ఎక్కడో కాదు, డాలస్ లో పడాలని కోరుకుందాం. మళ్ళీ మనం కోరుకుని దేవుడు విని ఎక్కడో వేరే దగ్గర వర్షం ఇస్తే మనం ప్రేయర్ అంతా వేస్ట్ కదండి. అందుకనే స్పెసిఫిక్ గా కోరుకుందాం, ప్లీజ్ దేవుడా వర్షం పడాలి, మా డాలస్ లో మాత్రమే పడాలి అని కోరుకుందాం. ఓకే, మనం బ్రేక్ కి చాలా దగ్గరగా ఉన్నాం. 1 మినిట్ మాత్రమే ఉంది, బట్ అంతవరకు మనం ఈ నెక్స్ట్ సాంగ్ వింటూ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం.

0: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: Guilty, your honor. Guilty of good taste.
6: Yes.
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Ready?
7: Yes, sir.
4: Rajiraj's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajiraj's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajiraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మీరు వింటున్నారు రేడియో సురభి. మన కూల్ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు కొంచెం స్లో సూదింగ్ మెలోడీస్ ఎంజాయ్ చేశారు కదా. ఆ కామ్ వైబ్ ని మెయింటైన్ చేస్తూ స్లోలీ మనం టెంపో కొంచెం పెంచుదాం. బయట డాలస్ హీట్ అవుతూ ఉంది, మన మ్యూజిక్ మాత్రం స్టెప్ బై స్టెప్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో చిల్ మూడ్ లోనే ఉంటూ బీట్స్ ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సాంగ్, హియర్ వి గో.

ఇంతవరకు మనం కొంచెం స్లో సూదింగ్ వైబ్స్ లో ఉన్నాం కదా, ఆ మూడ్ ని అలాగే క్యారీ చేస్తూ స్లోలీ ఎనర్జీ లిఫ్ట్ చేద్దాం. హీట్ మనల్ని తాక్కుండా మన మ్యూజిక్ మాత్రం ఒక కూల్ బ్రీజ్ లాగా మనసుని రిఫ్రెష్ చేస్తుంది. సో ఈ నెక్స్ట్ సాంగ్ మై హార్ట్ ఈస్ బీటింగ్ ఫ్రమ్ జెల్సా. ఎంజాయ్ ద వైబ్.

జల్సా మూవీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది ఫరెవర్ ఎంటర్టైనర్ కదండి. కొన్ని మూవీస్ అలా ఫరెవర్ ఎంటర్టైనర్స్ లైక్ F2, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. మల్లీశ్వరిని గుర్తు చేసుకున్నాం కదా, అదేనండి పాత మల్లీశ్వరి కాదు, వెంకటేష్ గారి కొత్త మల్లీశ్వరి. ఆ మూవీ నుంచి ఒక సాంగ్ వినేద్దాం మరి. ఓకే, నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేసేసాను, ప్లే చేయడమే, ప్లే కూడా చేసేస్తున్నాను.

చంద్రుల్లో నిజంగానే కుందేలున్నాయంటారా? ఉంటే అవి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్నాయంటారా? ఏమో మనకు నిజంగా తెలియదు గాని ఉన్నాయనుకుందాం. బాగుంది కదా ఇమాజినేషన్. అవన్నీ పక్కన పెట్టేసి మనం మ్యూజిక్ మనం వినేద్దాం. నెక్స్ట్ సాంగ్ ఇస్ రెడీ.

మీరు వింటున్నారు రేడియో సిరుబి. ఇప్పుడు ఒక చిన్న యాడ్ బ్రేక్. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. July 1st నుంచి July 5th వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పెషల్ అప్ లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ప్రసాదం కూడా ఉంటుందండి. లంచ్ టైం అయింది కదా, సో ప్రసాదం గుర్తొచ్చేసింది. బట్ తప్పకుండా వెళ్ళండి రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్, July 1st టు July 5th. ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ సాంగ్ వెతికి వేసేస్తున్నా.

మీరు విన్న ఆ సాంగ్ చకోరి ఫ్రమ్ సాహసం శ్వాసగా సాగిపో. ఆ మూవీ నేమ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఫేమస్ సాంగ్, మీ అందరికీ తెలిసిందే, సాహసం. తప్పు పడానా? పర్వాలేదు రండి, కొంచెం దగ్గరగా పాడాను. సో ఆ సాంగ్ నేను కరెక్ట్ గా పాడాను తప్పుగా పాడాను తెలుసుకోవాలంటే వినేసి వచ్చేద్దాం. నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ ఒక్కడు.

ఎంజాయ్ చేశారా సాంగ్? ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ విల్ టేక్ అస్ ఇన్ టు అ బ్రేక్. ఈ సాంగ్ అయిపోయిన వెంటనే మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతామండి. బట్ డోంట్ గో ఎనీవేర్, కమ్ బ్యాక్, వీఆర్ రైట్ హియర్.

0: బాబట
1: ఇప్పుడు ఆగను చేసిన నీకెన్న ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
6: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ madiraandmasala.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, డాలసస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. ఇంకా మనకి ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ ఉందండి. హాఫ్ ఎన్ అవర్ లో మంచి మంచి సాంగ్స్ అయితే వినేద్దాం, సో దాట్ మన వీకెండ్ మూడ్ పోయి వీక్ డేకి ఫుల్ రిగర్ తో రెడీ అయిపోతాం. ఓకే, హియర్ యూ గో.

was my one of the favorite songs of Venkatesh Garu. A movie anta kuda edo fast fast ga nadustunnattu untadi, but still very entertaining, very emantaru konni konni saarlu edge of the seat, but very ఎంటర్టైనింగ్ కంటే ఇంకొక వర్డ్ కోసం నేను ఆలోచిస్తున్నా, గ్రిప్పింగ్ మేబీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఎనీవే, అదే ఫస్ట్ బీట్ ని అలాగే కంటిన్యూ చేస్తూ మనం నెక్స్ట్ సాంగ్ వినేద్దాం. ఇది ఫర్ షూర్ ఫాస్టెస్ట్ బీట్ అండ్ ఒక ఒక కల్ట్ అని చెప్పాలి ఈ సాంగ్ అయితే. డెఫినెట్ గా మీకోసం ప్లే చేసేస్తున్నాను. మీ వన్ సెకండ్. ఓకే, హియర్ వి గో.

ఓకే, దట్ వాస్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. అది యాక్చువల్లీ ఒరిజినల్ హిందీ సాంగ్, వాజ్ సంగ్ బై మికా సింగ్. సావన్ మే లగ్ గయి ఆగ్ అని. అది చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనం ఎందుకు వదులుతాం, కాపీ చేసేస్తాం కదా, అంటే సారీ ఇన్స్పైర్ అవుతాం కదా. ఇన్స్పైర్ అయ్యి చేసిన సాంగే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. ఇప్పుడు ఒక నెక్స్ట్ సాంగ్ అలాంటి బీట్ లోనే ఇంకొక సాంగ్ మీకోసం రెడీ. ఏ వచ్చి బీపై ఫర్ ఆల్ ద ప్రభాస్ ఫ్యాన్స్, హియర్ యు గో.

చేసిందెవరు? ఈ ఆక్యుపేషన్ దగ్గర

0: టైమ్ ఫ్లైస్ వెన్ యూర్ హ్యావింగ్ ఫన్ అని అంటారు కదా. చూస్తుండగానే మనం 3 hours మ్యూజికల్ జర్నీ ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసాము. వీఆర్ జస్ట్ 50 seconds అవే ఫ్రమ్ సైనింగ్ ఆఫ్. ఈ రోజు మనం అందరు కలిసి స్లో మెలడీస్ నుంచి కూల్ బీట్స్ వరకు ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ రైడ్ ఎంజాయ్ చేశాం. డాలస్ హీట్ ఎంత ఉన్నా మన సాంగ్స్ మీకు కొంచెం కూల్ బ్రీజ్ లాగా ఫీల్ ఇచ్చాయని అనుకుంటున్నాను. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ వండర్ఫుల్ వీక్ అహెడ్. టేక్ కేర్, స్టే హైడ్రేటెడ్, స్టే రిలాక్స్డ్. Bye for now. Keep listening to Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Bye.
1: Tick tick. Radio Surabhi time check. Studio lo time 1 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: ఐఎన్ రామ్ గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Enta ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్, రేడియో సురభి.
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Main nalguru eppudu restaurant ki vellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving Castle Hill, Frisco, Flower Mom, South Lake and many more. Swadeshi, because originals never fade.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరాటా.
9: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service cut.
11: I am Ramgopal Varma.
12: Andariki namaskaram, nenu mee Vian Aditya.
13: Nenu mee nalugo sintham Sai Kumar.
14: Nenu mee Chandra Bosni. Tappakunda vinandi
15: Radio Surabhi.
16: Radio Surabhi.
17: Radio Surabhi.
18: Mee telugu nestam Radio Surabhi
6: 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు.
1: అది
0: మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
2: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Manashanti. Mental peace. Masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి 107.9 FM HD3.

0: బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీకు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే.

0: call them at 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నారాయణ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ ఎలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week, mana office event ki, please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K ankuntunna, but koncham mood baagunte inka ekkuva vachchu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీవే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

హలో హలో హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటోర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. ఆఫ్ కోర్స్ అమెరికాలో తెలుగు నేస్తాం. సో హౌ ఇస్ యువర్ మండే గోయింగ్ సో ఫార్ అండ్ వీకెండ్ ఎలా గడిచింది? నాకైతే సూపర్ బిజీగా గడిచింది యాజ్ యూజువల్. అసలు ఏంటో, అలా మనము ఒక జార్బండ్ అంటాం కదా, అది ఎక్కి దిగినంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎక్కినంత సేపు కూడా ఉండదు, దిగిపోద్ది త్రయీ అని. అలా మన వీకెండ్ కూడా అలాగే జొప్పమని వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్, సో హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఈజ్ యువర్ డే గోయింగ్ సో ఫార్? నేను వచ్చేసాను, సో ఫన్ వచ్చేసింది. మరి మండే స్ట్రెస్ ని ప్రెస్ చేసేద్దాం త్రూ రేడియో సురభి. సో అది చేయాలంటే సింపుల్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్టే ట్యూన్ ఇన్ టు రేడియో సురభి. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసినట్టుగా 107.9 FM HD3 మీరు కార్లో గనక వెళ్తుంటే, లేదు అంటే మీ iOS ఆండ్రాయిడ్ లో మా రేడియో సురభి యాప్, వెరీ స్లీక్ యాప్, ఇంకా లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి. హ్యాపీగా ఎక్కడున్నా ఏం చేస్తున్నా మా మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు. అలా కూడా కాదు అనుకుంటే radiosurabhi.com త్రూ కూడా మీరు చేసేయచ్చు ఆ పని. అండ్ మా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ ని అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా దాంట్లోనే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ షో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో షో స్టార్ట్ చేసేసి అండ్ యాజ్ యూజువల్ మన మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పాట వినేసి రండి. ఈ పాట అయిపోయాక ఇవాళ ఫస్ట్ క్లూ ఏంటో నేను చెప్పేస్తాను. హియర్ వి గో.

0: వచ్చు.
1: సో డ్యూడ్ మూవీ లోంచి అయితే ఆ పాట వినేశారు కదా. మరి ఈ రోజు మన మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఫస్ట్ క్వశ్చన్, ఐ మీన్ ఫస్ట్ క్లూ వినేద్దాం. ఓకేనా? సో మీ అందరికి తెలిసినట్టుగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఒక మూవీ డిటెక్టివ్, అంటే ఒకే మూవీకి సంబంధించిన క్లూస్ ఇస్తూ ఉంటాను అనమాట. ప్రతి పాట ముందు ఒక క్లూ. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో దాట్ పర్సన్ విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దట్ వీక్. మరి ఈ రోజు ఫస్ట్ క్లూ ఏంటి అంటే, ఈ సినిమాలో ఒక ట్రైన్ జర్నీలో పరిచయమైన వ్యక్తి వల్ల హీరో జీవితం టర్న్ అయిపోతుంది. అది ఫస్ట్ క్లూ. ఎందుకంటే ప్రతిసారి ఒక క్లూకే అందరు చెప్పేస్తున్నారు, సో ఈసారి కొంచెం ట్విస్ట్ చేసి చెప్దాము అని నేను ఫీల్ అవుతుంటా, కానీ ఇది కూడా చెప్పేస్తారేమో అని నాకు డౌట్. బట్ ఎనీవేస్, సో దిస్ ఇస్ అ ఫస్ట్ క్లూ అనమాట. సో ఇంకొకసారి ఫస్ట్ క్లూ ఏంటి అంటే, ఈ సినిమాలో ఒక ట్రైన్ జర్నీలో పరిచయమైన ఒక

జూలై సెకండ్, దట్ ఈస్ ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుందన్నమాట. మెకిని లొకేషన్ లో 10 AM to 4 PM ఆన్ ఎవ్రీ పర్చేస్ యూ విల్ గెట్ 10% ఆఫ్. ఇట్స్ అ పర్ఫెక్ట్ టైమ్ టు స్టాక్ అప్ ఆన్ యువర్ ఫేవరెట్ గ్రోసరీస్ అండ్ ఎవ్రీ డే ఎసెన్షియల్స్ వైల్ సేవింగ్ మోర్. ఇండియా బజార్ మెకిని ఆఫర్ ఎక్స్క్లూడ్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఆర్ సేల్ ఐటమ్స్, టొబాకో ప్రొడక్ట్స్, ఇండియన్ మ్యాంగో, షుగర్ కేన్ జ్యూస్, పానీపూరి అండ్ చపాతి. సో అదనమాట. కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, బట్ మోస్ట్ ఆఫ్ ద గ్రోసరీస్ యూ కెన్ అవైల్ 10% ఆఫ్ ఆన్ యువర్ పర్చేస్ అట్ ఇండియా బజార్ మెకిని ఫ్రమ్ 10 AM to 4 PM. ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది, జూన్ 29 through జూలై 2nd. ఓకే, ఐ టేక్ ద కాలర్ ఆఫ్ ఎయిర్, ఎందుకంటే మీకు క్యాన్సర్ తెలుసుకోకూడదు కాబట్టి. మీరు ఈ లోపల పాట వినేసేయండి.

ఓకే, మరి మనకైతే ఆన్సర్ వచ్చింది కానీ కరెక్టా కాదా నేనైతే ఇప్పుడు చెప్పను, తర్వాత రివీల్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సెకండ్ క్లూ. సో ఫస్ట్ క్లూ ఏమిచ్చాను, ఈ సినిమాలో ఒక ట్రైన్ జర్నీలో పరిచయమైన వ్యక్తి వల్ల హీరో లైఫ్ టర్న్ అయిపోతుంది. దాట్ వాజ్ ద ఫస్ట్ క్లూ. సో సెకండ్ క్లూ ఏంటి అంటే, ఈ మూవీలో హీరోయిన్ పేరు ఒక వంట పదార్థం, అంటే ఐ మీన్ ఒక తినే ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఆ మూవీ అంతా కూడా అమ్మాయిని ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు, యాక్చువల్ పేరు ఏంటనేది తెలీదు. సో దాట్ వాజ్ ద సెకండ్ క్లూ. ఐ థింక్ ఇది చాలా మందికి అర్థమైపోతుంది అనుకుంటా. లెట్స్ సీ, ఇప్పటికైతే మనకి మురళి గారు కాల్ చేశారు. నేను యాజ్ ఐ టోల్డ్ యూ, నేను కరెక్ట్ లేదో చెప్పను కానీ తర్వాత రివీల్ చేస్తాను. బట్ ఎస్, దాట్ ఈస్ ద సెకండ్ క్లూ. ఒకళ్ళు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ హర్ష గారు. ఇది ఒక హిందీ సాంగ్. సో హర్ష గారు, హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్.

సో మేబీ బావరియా హోగి క్యూకి ఎందుకంటే అన్ని ఆన్సర్స్ వచ్చేసాయి అని అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. బట్ ఎట్ ఇంకొంచెం ఇంకొక క్లూ అయితే ఇస్తాను, కనీసం మూడైనా ముచ్చటగా మూడు క్లూలైనా ఇవ్వాలి కదా మనం ఆన్సర్ రివీల్ చేసే ముందర. బట్ అఫ్ కోర్స్ అందరు కరెక్ట్ గా చెప్పేశారు. ఇందాక ఫస్ట్ చేసిన మురళి గారు మాత్రం ఫస్ట్ లిజనర్ హూ యాక్చువల్లీ టోల్డ్ ఫర్ ద ఫస్ట్ క్లూ, సో హీ విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్. బట్ ఎనీవే ఇంకొక క్లూ ఏంటి అంటే ఇప్పుడే చూడండి, నేను వాళ్ళ కోసం ఫస్ట్ క్లూస్ కూడా చెప్పేస్తా. సో ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ సినిమాలో హీరో చేసే ఒక ట్రైన్ జర్నీలో పరిచయం అయిన వ్యక్తి వల్ల ఆ హీరో లైఫ్ మారిపోతుంది. దాట్ వాజ్ ద ఫస్ట్ క్లూ. సెకండ్ క్లూ, ఈ మూవీలో హీరోయిన్ పేరు ఒక తినే పదార్థం, ఆ మూవీ అంతా కూడా ఆమెను అదే పేరుతో పిలుస్తారు, యాక్చువల్ పేరు ఏంటో తెలియదు. దాట్ వాజ్ ద సెకండ్ క్లూ. థర్డ్ క్లూ ఏంటి అంటే ఈ మూవీలో హీరోకి రెండు పేర్లు ఉంటాయి. దాట్ వాజ్ ద థర్డ్ క్లూ. మీకు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇప్పుడు క్లూస్ వినగానే మీ మొహం మీద ఒక చిరునవ్వు వచ్చింది కదా, నాకు ఈ ఆన్సర్ తెలుసు వెరీ సింపుల్ అని, ఆ చిరునవ్వుని ఇంకా బెటర్ చేసుకోవాలి అనుకుంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటే కనుక డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. సో అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400, దట్ ఈస్ 9724845400, ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది మురళి గారు. సో మురళి గారు, ఇతనాతో బంతాయ్, మీరు అసలే మూవీ డిటెక్టివ్ ఆఫ్ ద వీక్, మరి మీరు అడిగిన పాట వేయకపోతే ఎలాగా? సో మీకోసం తమ్ముడులోంచి ఈ పాట వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

So that was from Tammudu. Mari, it is a time to reveal the answer. Mari, answer, of course, andaru karega cheppinattuga Attadu is the right answer. So Murli garu, you are the movie detective of this week. Yay, awesome. So ee movie lo ganaku chusukunte మనకి మహేష్ బాబుకి రాజీవ్ కనకాల గారు పరిచయం అవుతారు ట్రైన్ లో. సో అతని పరిచయం ఈయన లైఫ్ ని మార్చేస్తుంది అనమాట. అంటే అనుకోకుండా ఈయన ప్లేస్ లో ఆయన చనిపోవడం, ఆయన ప్లేస్ లో ఈయన వెళ్లడం బాసర్ల పూడికి. అండ్ ఇందులో మన త్రిష గారి పేరు పూరి పూరి పూరి అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్ పేరేంటో తెలీదు, పూర్ణిమానా ఆర్ వాట్ ఎవర్ వీ డోంట్ నో, బట్ పూరి అనే పిలుస్తూ ఉంటారు సినిమా మొత్తం కూడా. అండ్ లాస్ట్ లో ఏంటి, ఇందులో రెండు నేమ్స్ ఉంటాయి అని చెప్పాను. ఒకటి అఫ్ కోర్స్ పార్థ సారథి, పార్థు అనే పేరుతో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకొక పేరు ఎవరికన్నా గుర్తుందా? మహేష్ బాబుది, అతడు మూవీలో పార్థ సారథి కాకుండా యాక్చువల్ రోల్ నేమ్ ఒకటి ఉంటుంది, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు అతడు మూవీలోంచి రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది ఫ్రమ్ నవీన గారు. ఇంతకీ మురళి గారు, హర్ష గారు, నవీన గారు, సుగాత్రి గారు అందరికీ చెప్పేశారు. సో నవీన గారు మీకోసం ఈ పాఠం.

0: లంచ్ కి ఎక్కడ కన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: మీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

0: them at 817-829-8888.
1: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరం సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: సో అలా బ్రేక్ తర్వాత మనము రిక్వెస్ట్ సాంగ్ కూడా వినేసాము. ఐ హోప్ చక్రవర్తి గారు ఎంజాయ్ దట్ సాంగ్ ఫ్రమ్ ఠక్కరి దొంగ. మరి ఇందాకైతే నాకు చక్రవర్తి గారు కరెక్ట్గా ఆన్సర్ చేసేసారనమాట నేను అడిగిన క్వశ్చన్ కి. నేనేమడిగాను మహేష్ బాబు గారిది రెండో పేరేంటి అతడు మూవీలో అని అడిగాను. అఫ్ కోర్స్ ఇట్స్ నంద్ గోపాల్ నందు. దాట్ వాజ్ రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రకటన చూసుకొని మనము నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం, ఆర్ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ సీ. సో శ్రీకృష్ణ విలాస్ అంటే ఇప్పుడు మామూలుగా డిన్నర్ టైం అవుతుంది, సో మీకు ఏమన్నా ఒకవేళ సజెషన్స్ చూస్తుంటే కనుక అట్ శ్రీకృష్ణ విలాస్ ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్, ఎక్స్పీరియన్స్ దేర్ సిగ్నేచర్ థాలి ఇన్ ఎ మోర్ ఇమర్సివ్ వే ఫ్రమ్ ద మూమెంట్ యూ వాక్ ఇన్. యూ ఆర్ వెల్కమ్ ద ట్రెడిషనల్ వే విత్ రిఫ్రెషింగ్ వెల్కమ్ డ్రింక్ అండ్ దెన్ బిగిన్స్ ఎ బ్యూటిఫుల్ క్యూరేటెడ్ డైనింగ్ జర్నీ. వెదర్ ఇట్ ఈస్ అ వీక్ డే భోజనం ఆర్ వీకెండ్ భోజనం, ఎవ్రీ డిష్ ఈస్ సర్వ్డ్ లైవ్ ఫ్రెష్ అండ్ స్ట్రైట్ టు యువర్ టేబుల్, బ్రింగింగ్ యూ ద వార్మ్త్ ఆఫ్ హోమ్ స్టైల్ ట్రెడిషన్ విత్ రెస్టారెంట్ పర్ఫెక్షన్. సో శ్రీకృష్ణ విలాస్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కోట్ 75035 అదనమాట సంగతి. సో మీరు ఒకవేళ మంచి అథెంటిక్ వెజిటేరియన్ ఫుడ్ కావాలి అనుకుంటే శ్రీకృష్ణ విలాస్ ఇస్ అ ప్లేస్ టు గో. మరి ఇప్పుడు ఓకే ఒక పాట వినేసి వచ్చి మనం రిడిల్లోకి అయితే వెళ్ళిపోదాం, ఐ మీన్ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. హియర్ వి గో, వి ఆర్ గోయింగ్ టు లిసన్ కోయిలా.
1: చుక్క

ஓகே, கொய்லா சாங் வினி என்ஜாய் செய்யார் அனுக்குன்னு மரி மனம் ஏ மாத்திரம் ஆலசியம் செய்யக்குண்டா மன திங்கிங் ஹேட் க்வெஸ்சன் செக்மெண்ட் லோக்கு அயிதே வெல்புதாம். சோ இவாள திங்கிங் ஹேட் க்வெஸ்சன் ஏண்டி அண்டே ஜாகிரத வினண்டி. ஓகே, குடித்து தாகது, மேத மேயது, கானி கடுவிடு பாலிஸ்துந்தி, ஏண்டதி? తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇంకొకసారి క్వశ్చన్ ఏంటి అంటే, కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడు పాలిస్తుంది, అదేంటో తెలుసా? అది దట్ కుడ్ బి ఎనీథింగ్. నేనైతే హింట్ ఇవ్వదలుచుకోలేదు. ఒకవేళ మీకు తెలిస్తే కాల్ చేసేయండి. అఫ్ కోర్స్ యూ నో ద నెంబర్ టు కాల్, 9726361966. మరి ఇప్పుడు మనం ట్రాఫిక్ అప్డేట్ అయితే వినేద్దాం, విచ్ ఈస్ బ్రాట్ యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. సో అఫ్ కోర్స్ మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు ఫీఫా సీజన్ నడుస్తుంది కాబట్టి దేర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ అవర్ డాలస్ దీస్ డేస్. అండ్ ఇప్పుడు స్పెషల్లీ మన ఆఫీస్ లో వదిలే టైం కాబట్టి చాలా మంది ట్రావెల్ బ్యాక్ హోమ్ వెళ్తూ ఉంటారు. సో చూద్దాం ఎక్కడెక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. 35 ఈస్ట్ సౌత్ అయితే చాలా సేపే కనబడుతుంది, 12 to 15 minutes మినిమం ఉంది. సో ఒకవేళ ఆ రోడ్ లో వెళ్లే వాళ్ళైతే ప్రిపేర్డ్ గా ఉండండి, హ్యాపీగా మా రేడియో శృభి వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోండి. అలాగే 75 South ఈజ్ ఆల్సో లుకింగ్ బ్యాడ్, కొంచెం బాగానే రద్దీ ఉంది అక్కడ కూడా. ఒకవేళ మీరు వేరే రౌట్ లో వెళ్ళొచ్చు అనుకుంటే ప్రిఫర్ ద అదర్ రౌట్. అండ్ ఇంకొకటి వచ్చేసి 30 West ఈజ్ నాట్ బ్యాడ్, అంటే వాటితో పోలిస్తే. కాకపోతే ఉన్నంత వరకు ఆ స్ట్రెచ్ మాత్రం చాలానే ఒక 20 minutes వరకు డిలే ఉంది. సో ట్రై టు అవాయిడ్ దాట్ రౌట్ ఆల్సో. అండ్ దేర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ నియర్ 365 LBJ ఫ్రీవే వెస్ట్ టు హిల్ క్రెస్ట్ రోడ్ exit 20 దగ్గర. సో ఒకవేళ మీరు ఆ రూట్ లో ఉంటే కనుక అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇంకా స్టిల్ అక్కడ ట్రాఫిక్ బానే ఉంది కాబట్టి. అది ట్రాఫిక్ అప్డేట్ ప్రస్తుతానికైతే. ఇంకొకసారి క్వశ్చన్ మీకోసం అడిగేస్తాను, పాలు తాగదు, కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడు పాలిస్తుంది. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడు పాలిస్తుంది, ఏంటది? తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఆల్ రైట్, మరి మనకైతే ఆన్సర్ ఎవరు కరెక్ట్గా చేయలేకపోయారు, అంటే ట్రై చేశారు బట్ సరిగ్గా చెప్పలేకపోయారు. సో నేను ఈ క్వశ్చన్ ఇలాగే ఇంటాక్ట్ గా ఉంచి ఒక క్లూ ఇస్తా. సో క్వశ్చన్ ఏమడిగా నేను, కుడితి తాగదు మేతమేయదు కానీ కడవెడు పాలిస్తుంది అని చెప్పాను కదా, అదేంటి అని అడిగా. సో క్లూ ఏంటి అంటే, దిస్ ఇస్ నాట్ ఎన్ యానిమల్, ఏమి యానిమల్ కాదు, ఒక చెట్టు. ఇది చాలా పెద్ద క్లూ, చెట్టు అనేది చాలా పెద్ద క్లూ. సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుందేమో, ఆలోచించండి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే టెక్సస్ కాలిటిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి తెలుసుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ స్కాలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ జులై 25th నుండి జులై 27th ఎట్ ద పెరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లెర్న్ మోర్ ఎట్ tscb.cricket. అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఒక పాట వినేసి అయితే వచ్చేసేయండి, ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి. హియర్ వి గో.

0: పూలు పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుంటు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
0: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చేస్తుంది.
2: చిరు చిరు చల్ల

ఆల్రైట్, మరి పాత అయిపోయింది, మరి నాకు సరైన సమాధానం కూడా వచ్చేసింది. సుగత్రి గారు కరెక్ట్గా చెప్పారు, తాటి చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్, సో కళ్ళు, ఈత కళ్ళు అంటారు కదా, అదనమాట. సో కుడితి తాగదు మేత మేదు, కానీ కడివెడు పాలిస్తుంది. మీరు చూస్తే ఊర్లలో తాటి చెట్లకి ఇలా కడవలు కట్టి పెడతారు కుండలు, దాని నిండా తాటికల్లు వస్తుంది కదా, అదనమాట ఆన్సర్. అసలు మరి ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. రిక్వెస్ట్ సాంగ్ తర్వాత మనమైతే బ్రేక్ లోకి వెళ్తాం. అఫ్ కోర్స్ ఇంకో పాట కూడా వినొచ్చేమో, లేదా ఒకవేళ పాట అయిపోతే నేను ఇంకొక పాట కూడా వేస్తాను. అండ్ బ్రేక్ తర్వాత విల్ గో టు ద న్యూ సెగ్మెంట్. ఆ లోపల అయితే సుగత్రి గారు మీకోసం బాణం మూవీ నుంచి ఈ పాట.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
6: అన్ని పెట్టుకున్నాన్రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
8: అమ్మా, సాటర్డే మూవీ?
9: మనబడి క్లాస్.
8: అమ్మా,
9: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
8: ఉప్పు కప్పు రంబు.
9: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.

Welcome back to Surabhi Detour with me, RJ Vasavi, only on Radio Surabhi 107.9 FM HD3, America. Telugu Nestam sounds like home. Mari manamaithe successful ga second gantalaku vachesam kada. Mari as usual, oka topic untundi, dantho paatu koncham games kuda untayi kaabatti. Topic enti ante, maamuluga ఎవ్రీ మండే మనకు ఒక మోటివేషన్ కావాలి కదా, వర్క్ స్టార్ట్ చేయాలన్నా ఏదన్నా చేయాలి అన్నా. అఫ్ కోర్స్ అందరికి కూడా మండే అంటే బాధగా ఉంటుంది, ఫ్రైడే అంటే మాత్రం ఆనందంగా ఉంటుంది. నాకు రెండు అనమాట, రెండు ఉంటాయి, బాధ ఆనందం. ఎందుకో తెలుసా, మండే అయితే అఫ్ కోర్స్ అందరిలాగానే ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, బట్ మండే అయితే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, దాట్ ఈస్ అ హ్యాపీనెస్. అందుకే నాకు మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేయడానికి ఏం చేస్తారు మండేస్ రోజు అంటే, ఐ మీన్ మెంటలీ ప్రిపేర్ అయిపోతారా సండే ఈవినింగ్ ఏ, ఆర్ హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ టు డూ యువర్ వర్క్ ఆర్ ఎనీథింగ్ ఆన్ మండే, ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి ఆ వీక్ అనడానికి మీరు ఏం చేస్తారు? నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాటలో కళ్ళు మూసి యోచిస్తే అని ఒకటి ఉంటుంది. సో మీరు మాత్రం డ్రైవ్ చేస్తుంటే కళ్ళు మూయకుండా యోచించండి, ఆలోచించి నాకు కాల్ చేయండి. మరి ఇప్పుడైతే ఈ పాట వినేద్దాం, ఈ పాట తర్వాత ఐల్ సీ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, హియర్ వి గో.

0: ఆసమ్ సాంగ్ కదా. కొన్ని తమిళ డబ్బింగ్ మూవీస్ అయినప్పటికీ కూడా పాటలు చాలా బాగుంటాయి. ఆ కోవలో చేరిందే రంగం కూడా, రంగంలో పాటలు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఆ పాట విందాం. అఫ్ కోర్స్ అందులో తప్పేం లేదు, మనకి కావాలంటే అది వినేయచ్చు. ఎందుకంటే మన షో మన ఇష్టం, అలాగే మీ రేడియో మీ ఇష్టం. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ సాంగ్ వినాలనుంది అనిపిస్తే వెంటనే కాల్ చేసేయండి. డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్ కాబట్టి వెంటనే మీరు అడిగిన పాట అలా వచ్చేస్తుంది అనమాట. అది సంగతి. మరి ఇందాక నేను అడిగాను కదా మండే మోటివేషన్ ఎలా తెచ్చుకుంటారు అని చెప్పేసి. నాకు కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. హర్ష గారు అయితే నాకు మండే అంటేనే ఇష్టం అండి, ఎందుకంటే నాకు మండే ఆఫ్ అన్నారు. అఫ్ కోర్స్ ఆఫ్ కాబట్టి మీకు మండే ఇష్టం, అండ్ సండేనే బోర్ కొడుతుంది అంట ఆయనకి. సో మండే ఈజ్ ఆల్వేస్ ఐ లైక్ ద డే అన్నారు. అండ్ వెంకట్ గారు వచ్చేసి ఆయన ఒక కొత్త టిప్ ఇచ్చారు అబ్బా, నేనైతే అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే పాపం అందరు ఆడవాళ్ళు ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ హస్బెండ్స్ ఏమవుతారో తెలీదు. బట్ లెట్స్ సీ. ఆయన అయితే అంటే యూఎస్ వచ్చిన కొత్తల్లో ఎవ్రీ వీకెండ్ ఒక టీషర్ట్ కొనేవాళ్ళంట, కొత్త టీషర్ట్ ఇలా అవుట్లెట్ మాల్స్ కి అలా వెళ్ళిపోయి. సో మండే రోజు ఆ టీషర్ట్ కొత్త టీషర్ట్ తో అంటే బిజినెస్ క్యాజువల్స్ అలా ఉంటాయి కదా, అలా వేసుకుని వెళ్ళేవాళ్ళంట. ఇప్పటికీ కూడా మండే అయితే మంచి నీట్ గా ప్రెస్ చేసి నీట్ గా రెడీ అయి వెళ్తారంట. సో అప్పుడు అన్నానమాట, సో వెంకట్ గారు మిమ్మల్ని మంచిగా నీట్ గా ప్రెస్డ్ డ్రెస్ తో ఆర్ టక్తో చూస్తే అది బై డిఫాల్ట్ మండే అని చెప్పేయచ్చు అని. సో ఇప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మనని కూడా మోటివేట్ చేసుకోవాలనుకుంటే అఫ్ కోర్స్ ఆడవాళ్ళకి నచ్చింది ఏంటి చెప్పండి, బట్టలన్నా బంగారం అన్నా అసలు అందరూ, అంటే నేను అందరూ అని చెప్పను బట్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ లైక్ దెమ్ రైట్. సో మనం కూడా కొత్త బట్టలు కొనుక్కొని ఆహా మండే కొత్త బట్టలు వేసుకుని వెళ్ళొచ్చు ఆఫీస్ కి, ఆ ఊహ ఎంత బాగుంది కదా. చేద్దాం, ఆలోచిద్దాం, ఇలా చేసి చూస్తే ఎలా ఉంటది అనేది కూడా ట్రై చేద్దాం. మరి మీరు కూడా మీకు ఎలా మోటివేషన్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు అని నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 972-636-1966. అండ్ ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ వినిపిస్తాను. ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోది అందులో వినిపి అంటే మాట్లాడే ఆవిడ పేరేంటో తెలిస్తే కూడా కాల్ చేయండి. ఓకే, హియర్ వి గో క్లిప్పింగ్. ఓకే, ముందు వాల్యూమ్ పెట్టాలి కాబట్టి హియర్.
1: పాలు తాగేసే రండి, గ్లాస్ అట్టుపోతానా, పడుకోండి అమ్మా, జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి మాంసం కింద అడిసి అప్పుడు అవుతున్నది, నాకేదో అనుమానం కొన్నది.

సో ఓళ్ళు ఉంటారు ఓళ్ళు లేరు అన్నది ఎవరు అండ్ ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966. మరి ఇప్పుడు రంగంలోంచి అయితే ఈ పాట వినేద్దాం.

సో బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి నాకైతే అందరు కరెక్ట్గా చెప్పారు, వెంకట్ గారు, హర్ష గారు, సుమన్ గారు, సందీప్ గారు. సుమన్ గారు మూవీ పేరు కనిపెట్టలేకపోయారు, బట్ సారీ అండి, మీరు మాట్లాడుతుంటే డిస్కనెక్ట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ కాల్ బ్యాక్ ప్లీజ్ డూ కాల్ అట్ 9726361966. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రేమించుకుందాం రా మూవీ, అది కలుసుందాం రా కాదు. అఫ్ కోర్స్ మన వెంకటేష్ గారి సినిమాలు ఆ ఎరాలో అన్ని ప్రేమతో రా, కలుసుందాం రా, ప్రేమించుకుందాం రా అలాగే ఉండేవి, బట్ ఇది మాత్రం ప్రేమించుకుందాం రా మూవీ. ఇందులో ఆ మాటలు అనేది అదే ఓలు ఉంటారు ఓలు ఉండరు అదే అనేది కల్పనారాయ్ గారు అనమాట. బ్యూటిఫుల్ ఉంటుంది మూవీ. నాకు ఈ మూవీతో ఒక ఏమంటారు మెమరీ ఏంటి అంటే, నేను అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ వెరీ యంగ్, ఐ థింక్ ఇన్ మై మిడిల్ స్కూల్, ఆర్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు, ఐ వాజ్ ఇన్ మై స్కూల్, అది మాత్రం గుర్తుంది. ఆ టైంలో మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ ఒకటి జరిగిందనమాట మా అన్నయ్యకి. సో ఆ అన్నయ్య వదిన హైదరాబాద్ వచ్చినప్పుడు దాదాపు ఈ మూవీకి ఒక 10 సార్లు వెళ్ళుంటాం అందరం కలిసి, కజిన్స్ అందరం, ఇదే మూవీ 10 సార్లు, ఎందుకో తెలీదు, ఐ డోంట్ నో ద రీజన్, బట్ ఒక 10 సార్లు వెళ్ళుంటాము. సో దాట్ వాజ్ అ మెమరీ. ఇంకప్పుడు ఆ మూవీ చూసి చూసి చూసి ఎలా అయిపోయిందంటే, నెక్స్ట్ రాబోతున్న డైలాగ్ ఏంటి, మా అయ్యా అని వాళ్ళ అమ్మ ఆ పాప అంటుంది కదా, వేరే ఆడపిల్లలు లేరా హైదరాబాద్ లో, ఆ డైలాగ్స్ అన్ని అలా నోటికి వచ్చేసేవి అనమాట. సో ఎందుకో ఈ సీన్ వినగానే నాకు అన్ని నాస్టాల్జియా లాగా ఆ డేస్ లోకి వెళ్ళిపోయా. అండ్ నాకు సందీప్ గారు ఇంకొకరు చెప్పారు మండే మోటివేషన్ గురించి, మనం టాపిక్ మాట్లాడుతున్నాం కదా. సో వాళ్ళ ఆఫీస్ లో ఎవ్రీ అదర్ మండే బ్రేక్ఫాస్ట్, మోటివేషన్ మండేస్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారంట. ఎంత సూపర్ కదా, కూల్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు మోటివేట్ ద ఎంప్లాయీస్ ఇన్ అ వే. ఇప్పుడున్న ఏఐ వరల్డ్ లో ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఈ దాంట్లో అలా మోటివేషన్ మండేస్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం రియలీ గ్రేట్, గుడ్ అండి. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దట్. వేరేలో మాకు కూడా అలా ప్రొవైడ్ చేస్తే బాగుండు, కానీ వి నెవర్ నో, మనం అలా అనుకోవాలి మాత్రమే అక్కడి వరకే అనమాట, తర్వాత దైవాధీనం ఏమంటారు. సరే ఇప్పుడు ఎందుకు మండే మోటివేషన్ అని చెప్పి అలా వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నావు అంటారా, లేదు లేదు వెళ్ళము. ఇప్పుడైతే ఈ పాట వినేసి వచ్చేయండి, దీని తర్వాత ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తాం.

0: సో వర్షం మూవీలో నుంచి అయితే ఆ పాట వినేశారు కదా. మరి నాకైతే ఇప్పుడే సుగాత్రి గారు కాల్ చేశారు, ఆవిడ కొంచెం అంటే మా ఆడవాళ్ళ ఆడవాళ్ళు బంగారం ముచ్చట్లు కొంచెం జరిగాయి, ఇందాక నేను బంగారం బట్టలు అన్నాను కాబట్టి. బట్ మోటివేషన్ పాటకు వస్తే ఆవిడైతే ఎవ్రీ మండే మార్నింగ్ అవగానే శివాభిషేకం కెళ్ళిపోతారంట. సచ్ ఎ లవ్లీ వే టు స్టార్ట్ ద వీక్. ఆసమ్ అండి, యూ కీప్ కంటిన్యూ డూయింగ్ దాట్. మరి ఇప్పుడైతే మనం ఒక చిన్న క్లిప్పింగ్ వినేది, ఇది విన్నాక దీని మీద క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? హియర్ వి గో.
1: వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరుకు వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు? వినబడలే. అది
2: అలాగా బాగుంది, చాలా బాగుంది.
1: పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు,
2: వినబడలే.
1: ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన ఇతర మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొద్దుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నత్తికి సరిగ్గా సరిపోయిందా రంకు మగడ? ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు మొత్తం పడి అగంగానే అలాగా అంటావు. ఎలా చవలరా నీతోటి?
2: వినబడలే.
1: నాకు నత్తి నీకు
2: బాగుంది, చాలా బాగుంది.
0: సో విన్నారు కదా ఈ మూవీలో, ఐ మీన్ ఈ క్లిప్పింగ్ లో మీకు వినపడిన ఆ రెండు క్యారెక్టర్స్. అఫ్ కోర్స్ ఒక్కరు బ్రహ్మానందం గారు, అది అడిగితే కూడా ఇది ఒక ప్రశ్న అనుకుంటారు. సో బ్రహ్మానందం గారు నత్తి క్యారెక్టర్ కదా, ఆయనతో మాట్లాడిన ఇంకొక క్యారెక్టర్ ఎవరు, ఆ ఆర్టిస్ట్ ఎవరు, అండ్ ఇదే సినిమా? తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అసలు అప్పట్లో కామెడీ ఎంత క్లీన్ కామెడీ కదా, సూపర్. మరి మనకి కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఓ పని చేద్దాం, కొన్ని ప్రకటనలు వినేద్దాం. ఎందుకంటే మళ్ళీ పాట వేసి అది బ్రేక్ అయ్యి ఎందుకు చెప్పండి, ఇంకో రెస్టారెంట్ గురించి కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే మైత్రీస్ రెస్టారెంట్. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఓకే, మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సిరిబి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హర్ష గారు చెప్పండి. గుండు హనుమంతరావు గారు, అబ్సల్యూట్లీ రైట్. ఏ సినిమా తెలుసా? సినిమా పేరు తెలీదా? నో ప్రాబ్లం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ గెస్సింగ్ అండి, బాయ్. ఓకే, మనం మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వటానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఫంక్షన్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అన్నమాట. సో ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, సౌత్ లేక్ అండ్ ఇర్వింగ్. హలో వెంకట్ గారు, మనకి 19 సెకండ్స్ మాత్రమే ఉంది, ఆన్సర్ తెలుసా? అహనా
3: పెళ్ళండి. అవునా? మొన్న ఫ్రైడే శ్రీకాంత్ గారు షో వింటుంటే ఆవిడ కొన్ని క్లిప్పింగ్స్ వేశారనమాట, దాంట్లో మోటివేట్ అయిపోయి అవన్నీ చూస్తుంటాను.
4: Hello, Namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
5: Radio Surabhi, Dallas's the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
6: తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా. అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3, America. Lo Telugu Nestam sounds like home with me, RJ Vasavi. అప్పుడే గంటన్నర అయిపోయిందా, నాకైతే టైం ఎలా వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ఇందా చెప్పాను చూసారా, మండే వస్తే బాధగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అని. ఇప్పుడే నేను సెకండ్ పార్ట్ ఆనందంలో ఉన్నానన్నమాట, అందుకే నాకు టైం తెలియట్లేదు. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ది షో వైల్ డ్రైవింగ్. మరి డ్రైవింగ్ అన్నాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అప్డేట్ కూడా చూసేద్దాము, ఎందుకంటే మండేస్ ఆర్ ఆల్వేస్ బిజీ అండ్ ఎస్పెషల్లీ ఈ టైం డ్రైవ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ట్రాఫిక్ అనేది చూద్దాం. 12th South లో చాలా ట్రాఫిక్ కనబడుతుంది, సో ఒకవేళ మీరు ఆ రూట్ లో వెళ్తుంటే గనక బీ ప్రిపేర్డ్, ఎందుకంటే టైం బాగానే పట్టేలాగా ఉంది. అలాగే 35 South ఇంకా అలాగే 15 to 16 minutes డిలే ఉంది అక్కడ కూడా, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. And 75 South is moving traffic, at least అది కొంచెం బెటర్, బట్ 75 South ఈజ్ వెరీ బ్యాడ్, సో ఆ రూట్ లో వెళ్తుంటే కనుక చూసుకోండి. అలాగే 30 West కూడా చాలానే బ్లాక్ ఉన్నాయి, సో చూసుకోండి ఒకవేళ ఆ రూట్ లో వెళ్తుంటే. ట్రై టు అవాయిడ్ దట్ రూట్, ఎందుకంటే ఫిఫా వాచ్ పార్టీస్ జరుగుతున్నాయి కాబట్టి ఆ రూట్ లో బాగానే ఇదిగా ఉంది, సో జాగ్రత్తగా చూసేలండి. అలాంటి అలాగే 6:35 లిన్నన్ బి జాన్సన్స్ ఫ్రీవే ఈస్ట్ అయితే పర్వాలేదు, అంటే కొంచెం మూవింగ్ ట్రాఫిక్, ఇట్ ఈస్ నాట్ లైక్ స్టాండ్ స్టిల్ ట్రాఫిక్ బట్ స్టిల్ మూవింగ్. అండ్ అలాగే 6:35 ఈస్ట్ కొంచెం పర్వాలేదు, అది దాంతో వెస్ట్ పోలిస్తే ఈస్ట్ బాగానే ఉంది, సో ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ రౌట్ దాట్ యు ఆర్ ఓకే. సో అదన్నమాట, సో ట్రాఫిక్ అప్డేట్ బ్రాట్ టు యూ బై, సారీ ఫర్ ద గ్లిచ్, ట్రాఫిక్ అప్డేట్ ఈస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. మరి ఇందాకైతే ఆనాపల్లంట సీన్ ఒకటి విన్నాం కదా, అందులో ఎస్పెషల్లీ అంటే జంధ్యాల గారి కామెడీ ఎంత క్లీన్ గా ఉంటుంది అంటే ఇప్పుడు అది చాలా మిస్ అవుతున్నామేమో అని ఒక ఫీలింగ్ అనమాట. అంటే కామెడీ ఉంటుంది బట్ అంత క్లీన్ కామెడీ కాదేమో. దేర్ ఇస్ అ లైన్ రైట్, దేర్ ఇస్ అ బిట్వీన్ క్లీన్ అండ్ కొంచెం వల్గారిటీకి ఒక లైన్ ఉంటుంది, బట్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ లైన్ క్రాస్ చేస్తున్నారేమో అని ఒక చిన్న ఫీలింగ్, ఎస్పెషల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వాటిల్లో కూడా. బట్ ఎనీవేస్, కొన్ని మూవీస్ అయితే ఉంటాయి క్లీన్ కామెడీ, అగైన్ త్రివిక్రమ్ గారి సినిమాలు కొన్ని ఉన్నాయి అలా, అది కూడా మనం చూద్దాం తర్వాత ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఒక పాట వినేసి రండి, దీని తర్వాత ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ క్లిప్పింగ్.

0: రైట్, సో వినేశారు కదా ఆసమ్ సాంగ్. మరి ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తాను. క్లిప్పింగ్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే క్లిప్పింగ్ లోనే క్వశ్చన్ ఉంటుంది, ఏ మూవీ అని అయితే అడగను. ఎందుకంటే ఈ మూవీ తెలియని వాళ్ళు ఉండరు, టిఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఫాలో అయ్యే వాళ్ళు ఈ మూవీ తెలియని వాళ్ళు అయితే ఉండరు. కాబట్టి నేను ఏ మూవీ అని చెప్పేసి అంత ఈజీ క్వశ్చన్ అడిగాను, కానీ ఈ క్లిప్పింగ్ వినేసేయండి, విన్నాక నేను క్వశ్చన్ అడుగుతాను.
1: కాఫీ
2: సుబ్బారావు అయితే నేను చెప్పు.
1: అలాగే, హలో మీరెవరండి?
3: నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా?
1: ఉన్నారండి.
3: ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారా?
2: నేను సుబ్బారావు. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా?
1: ఆయన లేరండి.
2: ఇది వరుస చూడడానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే గాంధీ తెలియదు ఇవి గొప్పతనం ఏమిటో.
1: మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు?
2: ఓహో, నీకెలా అర్థమైందా?
1: ఏమన్నారు?
2: నోరు మూసుకు పని చేయమంటున్నాను.
0: ఓకే, సో విన్నారు కదా ఈ క్లిప్పింగ్ లో సుబ్బారావు గారికి అయితే ఫోన్ ఇవ్వద్దు అని తనికెళ్ళ భరణి గారు అంటారు కదా, మరి ఆ తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ పేరేంటి సినిమాలో? సుబ్బారావు గారు కూడా తీసుకుని నేను సుబ్బారావుని అమ్మ బ్లాంక్ బ్లాంక్ గారు ఉన్నారా అని అడుగుతారు. సో తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ పేరేంటి ఈ సినిమాలో? అఫ్ కోర్స్ ఇది మల్లీశ్వరి, అందరికి తెలిసినట్టుగా. ఇంకొకసారి వినిపించాలా? వద్దులేండి, మీకు అర్థమైపోతుంది ఎలాగో. తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. మరి ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: ఓకే, సో మరి ఆ పాట వినేశారు కదా? ఎస్, నాకైతే వాసు గారు కరెక్ట్గా చెప్పేశారు ఆన్సర్. అందులో తనికెళ్ళ భరణి గారి పేరు మూర్తి. ప్రసాద్ సుబ్బారావు గారు చేసి, సుబ్బారావు గారు నేను సుబ్బారావునమ్మా, మూర్తి గారికి ఫోన్ ఇస్తారా అంటారనమాట. అది కాకపోతే ఇంకోసారి వినిపించేస్తే ఇంకా ఆన్సర్ చెప్పేసినట్టే కదా, అందుకే నేను రెండోసారి వినిపించలేదు. బట్ మన వాసు గారు కనిపెట్టేశారు, ఎందుకంటే వాసు అనే పేరున్న వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారు. దీన్నే సెల్ఫ్ డబ్బా అంటారు, తగ్గించుకో అంటారు కదా. ఓకే ఓకే ఓకే, మరి ఇప్పుడు మనం నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా? ఈ క్లిప్పింగ్ వినేసేయండి, ఇది విన్నాక నేను ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాను. సో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను మళ్ళీ రెండోసారి వినిపించను కాబట్టి జాగ్రత్తగా విన. యాక్చువల్గా ఇందులో యాక్చువల్లీ మూవీ పేరు చెప్తే చాలేమో, సో దట్స్ ఓకే. మీరు అంత క్లియర్ గా విన్నక్కర్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీను. హియర్ వి గో.
1: బామా ఏం చేస్తున్నావు? కాస్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా? సాంబార్ కాస్తమా? అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందను. సాంబార్ సాంబార్ దా. నీ పాడే పాడరా.
2: నా ఆఫీస్ పోయవరే.
1: ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కొడలను తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు.
3: మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు.
1: ఏం కోసాడే?
3: నష్టపెట్టి ముసలి ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది. మా బామ్మ ఆరు నెలలు పోలీడు.
1: అరిలియే ఎంగ పోలియే అమ్మ సచ్చిరాడా, దాంతో అట్లా చెప్పావు.
0: సో ఇది ఏ సినిమానో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. సాంబార్ సాంబార్ దా. నిజం కూడా చెన్నై వాళ్ళ సాంబార్ భలే ఉంటది కదా, తమిళ వాళ్ళ సాంబార్ అంటే ఏదో ఆ హింజ్ డిఫరెంట్ ఉంటది. అది ఎందుకో తెలీదు, ఏం డిఫరెన్స్ ఉంది. నేను చాలా సార్లు ట్రై చేశాను, బట్ ఏమో నాకు వాళ్ళ టేస్ట్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మళ్ళీ మన సాంబార్ మనది బానే ఉంటది కమ్మగా, బట్ ఎట్ స్టిల్ ఆ చెన్నై సాంబార్ తమిళ వాళ్ళ సాంబార్ లో ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటది అబ్బా. అదేంటో తెలియదు మరి ఏం డిఫరెన్స్. బట్ ఇప్పుడు సాంబార్ సాంబార్ దా ఈ సీన్ వినబడింది కదా, ఇది ఏ సినిమానో తెలుసా? తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. యాక్చువల్గా శక్తి మూవీలో ఒక పాట రిక్వెస్ట్ చేశారు వాసు గారు, కానీ యా దొరికింది. అది శక్తి కాదు కదా, అది నాకు వేరే మూవీ కనబడుతుంది. శక్తి మూవీలో మీరు అన్న పాట ఏంటండి? మీరు అన్న పాట నాకు ఆది మూవీలో కనబడుతుంది ఫర్ సమ్ రీజన్. సో ఓకే, హలో అండి, వెల్కమ్ టు రేడియో సిటీ. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నేను వాసు అండి.
0: వాసు గారు చెప్పండి.
4: సరైనోడు.
0: సరైనోడు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీరు సరైన టైం కి కూడా కాల్ చేశారు. ఇప్పుడే అడుగుతున్నాను, శక్తి మూవీలో మీరు ఏదో పాట అన్నారు, ఏ పాట అని?
4: అది గుచ్చాంగ్ గుచ్చాంగ్ సాంగ్ ఉంటుంది కదా.
0: ఓ గుచ్చాంగ్ గుచ్చాంగ్. ఓకే, నేను బంచికి ఓకే, మీకు వచ్చేసిన పాట. అండ్ మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించాలి, ఎందుకంటే ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మీరు అడిగిన ఇమీడియట్ గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. ఓకే, సో అదనమాట సంగతి. సరైనోడు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మీకేసం ఇప్పుడు శక్తి మూవీలోంచి ఈ పాట.

0: ఓకే, సో శక్తి మూవీలోంచి అయితే ఆ పాట ఎంజాయ్ చేశారనుకుంటా వాసు గారు. ఐ హోప్ యూ లైక్ దిట్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూ వినేద్దామా? ఇది ఐ థింక్ ఈ సెగ్మెంట్ లో దిస్ విల్ బి ద లాస్ట్ క్లూ. హియర్ వి గో.
1: నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలి సినిమాకి నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి.
2: ఇవాళ మిడ్ నైట్ షో కెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, చెన్ను వదిలిపోతే. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తా వింటారా వేద్దవా? టేస్ట్ చూపిస్తాను అంటే మొఖం టేస్ట్ అయిపోతాయి. అయినండి బెజుగ్గా చెప్తానండి. ఉప్పు గొప్ప రంబు పక్క పోలికి నిన్ను చూడ చూడలతో జరవేరే కొబ్బరి అడిపి అడ్డు పెట్టి పెట్టి రెండు పిల్లలు చదివి పెట్టి కళ్ళకి కనిపెట్టుకో. కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా, నేను నీ కళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిని చూసుకొస్తుంటా.
0: ఆయన కాళ్ళని మొక్కాలట. ఓకే, ఇది ఏ సినిమానో తెలుసా? ఈ క్లిప్పింగ్ ఉన్న సినిమా ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3, America. Lo Telugu Nestam, Dallas's number one Telugu radio station, Sounds Like Home, with me, RJ Vasavi. Mari manam chivari gantalo kaithe vachesam, so ippudu oka game round. So, ee game round lo, ee roju manam em aadutnamu ante, బేసికల్ గా ఇప్పటి వరకు మనం మూవీస్ ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అంటే లైక్ మూవీ పేరుని ఇంగ్లీష్ లో చెప్తే మీరు ఆ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పి అలా చేశారు కదా. సో ఈ రోజు కొంచెం ట్విస్ట్ అన్నమాట, అలాంటిది ట్రాన్స్లేషన్ గేమే. కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే నేను అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ప్రోడక్ట్ అవ్వచ్చు ఆర్ మనం షాపింగ్ చేసేది అవ్వచ్చు, ఎనీ యాప్ అవ్వచ్చు, ఎనీథింగ్ మూవీ రిలేటెడ్ కాదు, మనం డైలీ ఎసెన్షియల్స్ లో వాడేది నేను ఆ ప్రోడక్ట్ ని తెలుగులో చెప్తాను, మీరు ఆ తెలుగు పదాలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, నేను మంచి రోజు అన్నానంటే అదే ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, ఇట్స్ ఎ గుడ్ డే, గుడ్ డే బిస్కెట్ అట్లా అనమాట. సో అది ఎగ్జాంపుల్. సో అలా నేను కొన్ని తీసుకొచ్చాను అనమాట, ఇట్ కుడ్ బి ఎ ప్రోడక్ట్, ఇట్ కుడ్ బి ఎ బ్రాండ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో మీరు ఆలోచించి నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పాలన్నమాట. వెరీ సింపుల్ రైట్? ఓకే, ఫస్ట్ క్లూ ఏంటి అంటే తల మరియు భుజాలు. తల మరియు భుజాలు ఇదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఆ లోపల రాధాకృష్ణ టెంపుల్ ఆలయం లో జరగబోయే సంగతి గురించి తెలిసేసుకుందాం. టెక్సస్ ప్రౌడ్లీ రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలయం టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1 నుండి జులై 5 వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమం, devotional programs and blessings. All devotees and families are welcome. Donations and sponsorships are welcome. Visit www.radhakrishnatemple.net for donations and other information. Radha Krishna Temple, Allen, Texas, July 1st through July 5th, 2026. Mari inkenduku alasyam, inkokka ellundi nunde start avabothundi aa mahakaryam. So definitely be a part of it. Mari inkokka sari clue enti ante tala mariyu bhujalu. దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీకు తెలిసిన ఆర్ వాడే ఆ ప్రోడక్ట్ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, మరి మనకైతే ఆన్సర్ వచ్చేసింది హెడ్ అండ్ షోల్డర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. హర్ష గారు కరెక్ట్ గా చెప్పేశారు. నేను కపుల్ ఆఫ్ కాల్స్ కూడా మిస్ అయ్యాను, బట్ వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రకటన వినేసి మనమైతే క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ లైఫ్ స్కిన్ లైఫ్

Salas peas and pickles from fluffy ragi idlis to tangy gongur rice. Enjoy traditional taste in minutes. Only at A2B Frisco and Little M. Visit a2btexas.com or call 214-872-2345. That is 214-872-2345. అందరి మాట సంగతి. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే ముఖ పుస్తకం. ఇది మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఒక మీరు డేలో యూజ్ చేసే ఏదర్ ఇట్ కుడ్ బి ఏ ప్రోడక్ట్, ఇట్ కుడ్ బి ఏ ఏమంటారు ఎనీథింగ్ ప్రోడక్ట్, యాప్, బ్రాండ్స్ ఏదైనా అయి ఉండొచ్చు. అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966, విచ్ ఇస్ ముఖ పుస్తకం. మరి ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది హర్ష గారు మీకోసం కోబ్రా మూవీలోంచి ఈ పాట.

ఓకే, మరి నాకైతే అపారెంట్లీ ఆన్సర్ రాలేదు దీనికి. నేనైతే లేదు, యాక్చువల్లీ వరుణ చెప్పేసింది, సారీ వరుణ కాల్డ్ అండ్ షీ సెడ్ ద రైట్ ఆన్సర్. ఇంతకి ఆన్సర్ ఏంటంటే ఫేస్బుక్ అదనమాట సంగతి. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, అంటే ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్ మనం వాడే బ్రాండ్స్ ఆర్ కొన్ని యాప్స్ ఏదైనా అవ్వచ్చు, నేను ఆ పేర్లని తెలుగులో చెప్తున్నాను, మీరు వాటిని ట్రాన్స్లేట్ చేసి అవేంటో కనిపెట్టాలన్నమాట. వెరీ సింపుల్. సో ఇవి ఇండియా అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో

యూ హ్యావ్ టు థింక్ ఓకే, బట్ మనకు తెలిసిందే అయి ఉంటుంది. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే నీ గొట్టం. నేను తిడుతున్నాను అనుకోవద్దు, దిస్ ఇస్ అ క్లూ. సో నీ గొట్టం, వీటిని మీరు ఈ పదాలని ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఇందాక నేను చెప్పిన లిస్ట్ లోంచి ఏదో ఒకటి, ఇదర్ బ్రాండ్, ప్రోడక్ట్ ఆర్ యాప్ ఏదైనా రావచ్చు, అదేంటో తెలిస్తే ట్రాన్స్లేట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. నీ గొట్టం, దట్ ఈస్ ద ట్రూ క్లూ, సారీ. సో హియర్ వి గో, వీ విల్ గో టు ద నెక్స్ట్ సాంగ్.

0: హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, మై నేమ్ ఇస్ సౌజన్యా.
0: ప్లీజ్ చెప్పండి.
1: యూట్యూబ్ అండి?
0: యూట్యూబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆసమ్. నీ గొట్టం, నా గొట్టం, అందరి గొట్టం ఇస్ యూట్యూబ్. ఆసమ్. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? ఓకే. పేపర్ చాలా ఈజీ ఉంది అని మనకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, కాబట్టి కొంచెం టఫ్ చేయడానికి ట్రై చేద్దాం. మరి ఇప్పుడు ఈ క్లూ ఎవరు చెప్తారో చూద్దాం. టోపీ కత్తిరించు, టోపీ కత్తిరించు. ఇది మీకు ట్రాన్స్లేట్ చేస్తే ఒక నేమ్ వస్తుంది. అది ఏదర్ ఇట్ కుడ్ బి ఎ ప్రోడక్ట్, ఇట్ కుడ్ బి ఎ బ్రాండ్, ఇట్ కుడ్ బి ఎ యాప్, ఎనీథింగ్. మీకు తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966.

ఓకే, మరి మనకైతే బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది, కానీ నాకు ఇద్దరు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, సౌజన్య గారు అండ్ స్మిత గారు, దుర్గా గారు, హర్ష గారు. ఇంకా నేను కపుల్ ఆఫ్ కాల్స్ మిస్ అయ్యాను. దుర్గా గారు, హర్ష గారు ట్రై చేశారు, బట్ ఇట్స్ ఓకే. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే క్యాప్కట్. క్యాప్కట్ అనేది ఇట్స్ అన్ యాప్, ఇట్స్ అన్ ఎడిటింగ్ యాప్ అనమాట. సో అందులో మనం వీడియోస్ ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, వాటిని మనం మన ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చేయొచ్చు అనమాట. సో క్యాప్కట్ ఈజ్ అన్ యాప్ వేర్ యూ కెన్ ఎడిట్ ద వీడియోస్. అది తెలియని వాళ్ళ కోసం. అఫ్ కోర్స్ ఇది నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే దట్స్ ఓకే, తెలుసుకోవడంలో తప్పలేదు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఈజ్, ఇది కొంచెం ఈజీగా ఇద్దాం. నా యాత్ర చెయ్యి, నా యాత్ర చెయ్యి. వీటిని మీరు ఈ పదాలని ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఒక్కటి వచ్చేస్తుంది. దట్ కుడ్ బి ఎ ప్రోడక్ట్, దట్ కుడ్ బి ఎ బ్రాండ్, దట్ కుడ్ బి ఎ యాప్, ఎనీథింగ్ కుడ్ బి ఇట్ ఈస్. సో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: ఓకే మరి నా యాత్ర చెయ్యి అన్నదానికి నాకు ఆన్సర్ అయితే కరెక్ట్ గా చెప్పేశారు విశాల్ గారు. ఆన్సర్ వచ్చేసి మేక్ మై ట్రిప్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మనమైతే ఫ్యూ సెకండ్స్ లో కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం, ఆ తర్వాత నేను పాటతో వచ్చేస్తాను.
1: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ carry Irving's number one destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే

0: call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. మనమైతే చివరి అరగంటలోకి వచ్చేసాము, మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను కొన్ని మనం డైలీ వారి యూజ్ చేసేది యాప్స్ అవ్వచ్చు, ప్రోడక్ట్స్ అవ్వచ్చు, బ్రాండ్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్, నేను వాటిని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అడుగుతున్నాను. మీరు వాటిని ట్రాన్స్లేట్ చేసి వాటి యాక్చువల్ నేమ్ చెప్పాలన్నమాట. దాట్ ఈస్ అ గేమ్. మరి నెక్స్ట్ క్లూ ఏంటి అంటే యా ఊహించు, దాట్ ఈస్ అ క్లూ. ఊహించు ఇస్ ద క్లూ. ఇది మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఎనీ ప్రోడక్ట్, బ్రాండ్ ఆర్ ఎనీ యాప్ నేమ్ వచ్చేస్తుంది. అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. మరి ఇప్పుడు విశాల్ గారు మీరు అడిగిన రిక్వెస్ట్ మేరకు నాకు తెలిసి సాయి అభయంకర్ గారి లేటెస్ట్ మూవీ వీరభద్రుడులోంచి మీకోసం ఈ పాట.

సారీ, నేను ఎందుకు పాట ఆపాను అంటే ఒక చిన్న క్లూ ఇద్దామని, ఎందుకంటే నాకు కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేకపోతున్నారు. నేను ఏమడిగాను, ఊహించు అని అడిగా. సో ఇది ఒక బట్టలు, మీరు అటు సైడ్ ఆలోచించండి, బట్టలు క్లోదింగ్ అటు సైడ్ ఆలోచిస్తే అదే బ్రాండ్ మీకు అర్థమైపోతుంది. దిస్ ఇస్ అ బిగ్ క్లూ, తెలిస్తే కాల్ చేసేయండి.

ఓకే, మరి నాకు ఫైనల్లీ శ్రీకాంత్ గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఆన్సర్ వచ్చేసి గెస్ అన్నమాట. అదొక క్లోదింగ్ షాప్ ఉంటుంది కదా, మనకి ఇండియాలో ఎక్కువగా ఉంటుంది అనుకుంటా, ఇక్కడ కూడా ఉందా ఐ డోంట్ నో, బట్ గెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇదే త్రోవలో మనము నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే వేడి నక్షత్రం. వేడి నక్షత్రం ఇది నాకు తెలిసి చాలా మందికి ఈజీగా తెలిసిపోయి ఉంటుంది, బట్ కావాలని ఈజీగా ఇచ్చా. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. వేడి నక్షత్రం

ఓకే, బ్యూటిఫుల్ రెస్పాన్స్ మరి. నాకైతే సౌజన్య గారు, శ్రీకాంత్ గారు, హర్ష అండ్ పూజిత్ అండ్ దీక్షిత్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా చెప్పారనమాట. ఇంతకీ ఆన్సర్ వచ్చేసి హాట్స్టార్. అది హాట్స్టార్, వేడి నక్షత్రం. భలే ఉంది కదా గేమ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఐ హోప్ యూఆర్ ఆల్సో ఎంజాయింగ్ ద గేమ్. మరి ఇదే ఊపులో మనం నెక్స్ట్ క్లూలోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే పడమర వైపు. పడమర వైపు అగైన్, ఇది ఎనీథింగ్, ఇట్ కుడ్ బి లైక్ ఎనీ యాప్ ఆర్ ఎనీ బ్రాండ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ దట్ వీ విల్ బి యూజింగ్. సో పడమర వైపు ఇదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

నాకు కూడా ఈ వైబ్ సూపర్ గా నచ్చింది. ఎందుకంటే సూపర్ పార్టిసిపేషన్ ఉంది. ఇంతకీ శ్రావణి గారు ఒక్కరే నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఆన్సర్ ఏంటి అంటే వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పడమర వైపు, వెస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, దట్ ఈస్ ఆన్సర్. మరి మనకున్న టైమ్ లో నేను ఎన్ని క్లూస్ అడగగలిగితే అన్ని క్లూస్ అడుగుతాను. మరి నెక్స్ట్ క్లూ ఏంటి అంటే మూసే పైన. మూసే పైన ఇది ఒక ప్రోడక్ట్, మీకు ముందే హింట్ ఇస్తున్నా. ఇది ఒక ప్రోడక్ట్ నేమ్, మూసే పైన. వీటిని మీరు ఈ పదాలని ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఒక ప్రోడక్ట్ నేమ్ వస్తుంది. అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి మనకు ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది. అనానిమస్ కాలర్ అనే పేరు చెప్పలేదు కానీ పాట అడిగారు. సో మీకోసం నాన్నకు ప్రేమతో మూవీలోంచి ఈ పాట అండి. ఎంజాయ్ ద సాంగ్.

రైట్. సో మరి ఆ పాట అయితే వినేశారు కదా నాన్నకు ప్రేమతో మూవీలోంచి. మరి నాకైతే ప్రేమతో చాలా కాల్స్ వచ్చాయి అని అందరు కరెక్ట్ గా చెప్పేశారు, శ్రావణి గారు, కీర్తన గారు, శ్వేత గారు అండ్ హర్ష గారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే క్లోజప్. సో ఈ మధ్య టూత్ పేస్ట్ ల గురించి కూడా చాలా యాడ్లు వస్తున్నాయి కదా, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అలాంటివి. సో క్లోజప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ థింక్ మనకి ఇంకొక క్లూ అడిగే టైం ఉంది. ఇది ట్రాన్స్లేషన్ కాదు, ఇది ఒక హింట్. ఓకే, మీరు ఈ పదాలని ట్రాన్స్లేట్ చేయొద్దు, జస్ట్ ఈ హింట్స్ ని తీసుకొని మీరు గెస్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ ఆర్ యాప్ వాట్ ఎవర్ అది వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద క్లూ, ఒక ఎర్ర పండు, దాట్ ఈస్ అ క్లూ. డోంట్ ట్రాన్స్లేట్ దీస్ వర్డ్స్, జస్ట్ ట్రై టు గెస్ ద బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ యాప్. ఓకే, సో ఒక ఎర్ర పండు. ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు నా ఫేవరెట్ సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది ఫ్రమ్ శ్రావణి గారు. శ్రావణి గారు మీకే కాదు నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. లెట్స్ ఎంజాయ్ టుగెదర్ ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్లాడతా.

0: సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ కదా. అసలు ఈ పాట వింటుంటే నేను ఇక్కడ మా సుష్మా మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే చిన్నప్పుడు చాలా మందికి ఇలాంటివి చూసిన తర్వాత, ఎస్పెషల్లీ నిన్నే పెళ్లాడుతా మూవీలో పక్క పక్కన ఇలా ఐడెంటికల్ హౌసెస్ అలా ఉండి, అరే అలా ఫ్రెండ్స్ పిల్లల్ని అలా చూస్తే ఎలా. సుష్మా ఏమంటావు, నీకు ఉండింది అలా?
1: చాలా ఉండింది. ఎవరన్నా ఫ్రెండ్స్ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని పెళ్లి చేసేసుకుందాం అని అప్పట్లో చాలా ఊహించుకున్నాను. బాలకృష్ణ చెప్పినట్టు
0: దట్స్ ఓకే, ఎనీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నీకు ఇంకా బెటర్ పర్సన్ ఉన్నారేమో, అందుకే నీకు అలా జరగలేదు. థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే.
1: యా, పాజిటివిటీ ఉంది.
0: ఓకే, ఇందాక ఆన్సర్ అయితే మనకు కరెక్ట్ గా వచ్చేసింది. ఆన్సర్ చేసిన వాళ్ళు శౌర్య, శ్వేత గారు, ద్రిహిత అండ్ హర్ష గారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే యాపిల్. So that is the last clue of the day. And nenaithe vala show chaala baga enjoy chesanu. Hope you also enjoyed the show. Malli next week vache varaku eppudu cheppe vidhanga manam undedi okate life. Emi teeskramu, emi teeskopomu. So happy ga undandi, navutu undandi, pakkana vallu navistu undandi. Maa ante tiri navistaru ante kada. Mari ippudaithe non stop fun cheseyadaniki maa Sushma aithe ready ga undi. Sushma, all set?
1: Yes, all excited.
0: Super. So ide josh ni continue chestu 9 o'clock varaku mana లిజినెస్ అందరిని ఒకటి మధ్య, అంటే ఈ మధ్య కాదులే, ఈ రోజుల్లో ఆ వర్డ్ చాలా పాపులర్ అయిపోయింది కదా ఈ ఇన్స్టా వల్ల, అల్లాడిపోతున్నారని. సో అలా మన లిజినెస్ అందరినీ అల్లాడించేసాయి. ఓకే,
1: అల్లాడించేద్దాం.
0: ఓకే, మరి హియర్ వి గో. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ విత్ దిస్ బ్యూటిఫుల్ నంబర్ ఫ్రమ్ ది మూవీ నువ్వు నాకు నచ్చావు. సీ యూ నెక్స్ట్ వీక్. బై బై.